ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ మనం నిర్వహించుకుంటున్నాం. అంటే దక్షిణ దక్షిణ సహకారం కోసం ఐక్యరాజ్యసమితి దినోత్సవం. మనకు సాధారణంగా సహకారం అంటే ఏం గుర్తొస్తుంది? ఎవరైనా మనకు అవసరమైన సమయంలో సహాయం చేయడం లేదా మనకు తెలిసిన విషయాన్ని ఇంకొకరికి చెప్పడం. ఇదేవిధంగా ప్రపంచంలోని దేశాలు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇలాంటి సహకారానికి సంబంధించిన దినోత్సవమే ఇది.

అసలు సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకరికొకరు తమ అనుభవాలు, పరిజ్ఞానం, సాంకేతికతను పంచుకోవడం. ఒక దేశంలో ఒక మంచి విధానం అమల్లో ఉంది అనుకుందాం, అది అక్కడ మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. అలాంటి విధానాన్ని మరో దేశం కూడా తెలుసుకొని తమ పరిస్థితులకు అనుగుణంగా దానికి తగ్గట్టు అమలు చేసుకోవచ్చు. అదే ఈ సౌత్ సౌత్ కోఆపరేషన్.

అనుకోవచ్చు. మరో దేశానికి వైద్య రంగంలో మంచి అనుభవం ఉండొచ్చు. ఇంకో దేశానికి టెక్నాలజీకి సంబంధించి అనుభవం ఉండొచ్చు. అలా ఎవరి దగ్గర ఏ మంచి విషయం ఉందో దాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం వల్ల అందరూ లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక దేశంలో నీటి కొరత ఎక్కువగా ఉందనుకుందాం. అక్కడ తక్కువ నీటితో పంటలు పండించే విధానాన్ని ఒకవేళ అభివృద్ధి చేస్తే, అదే సమస్య ఉన్న మరో దేశం ఆ పద్ధతిని నేర్చుకుని తమ రైతులకు ఉపయోగపడేలా చేసుకోవచ్చు. ఇలా ఆరోగ్య రంగాన్ని తీసుకుంటే, ఒక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి మంచి విధానం ఉండొచ్చు. ఆ విధానాన్ని గురించి మరో దేశం తెలుసుకుని తమ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ విధానాన్ని అమలు చేయవచ్చు. ఇలా చేసుకుంటూ ఒక దేశం దగ్గర ఉన్న అనుభవాన్ని మరో దేశానికి పంచుకోవడమే ఈ దక్షిణ దక్షిణ అంటే సౌత్ సౌత్ కోఆపరేషన్.

ఇక్కడ కోఆపరేషన్ అనే విషయాన్ని ఇవ్వడం తీసుకోవడం అని కాకుండా పరస్పర సహకారంగా మనం చూడాలి. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, టెక్నాలజీ మారుతోంది, వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, సమస్యలు కూడా కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రకృతి విపత్తులు, నీటి సమస్య, ఆహార భద్రత, ఆరోగ్యం, నిరుద్యోగం, ఇలా చాలా విషయాల్లో ప్రపంచ దేశాలు ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రతి దేశం తనదైన పరిష్కారాన్ని ఇతర దేశాల నుంచి నేర్చుకోవచ్చు. ఇలా చేస్తే సమయం కూడా ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా ఒక దేశం సాధించిన విజయాన్ని మరో దేశానికి ఉపయోగపడే విధంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ఈ దినోత్సవం మనకు చెప్పేటువంటి ముఖ్య విషయం.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఇంతవరకు శ్రోతలు భక్తిగీతలు విన్నారు. అర్చన కార్యక్రమంలో ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. మరి ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు.

అపి ఘటో గృహాతి తుల్యం జలం. మన నిత్య జీవితంలో అనుభవాల్ని దీన్ని రంగరించి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు విధి లిఖితం అనే పదం వింటూ ఉంటాం. లలాట లిఖితం, విధి లిఖితం, బ్రహ్మలాత అని పదాలు వాడుకలో ఉన్నాయి. అదే అన్ని రకాల్లో పండితుల నుంచి పామరుల దాకా అందరికి కూడా ఈ విధి లిఖితం గురించి, బ్రహ్మలాత గురించి తెలుసు. అది అందరు కొంతమంది కొందరు చూసి బాగా డబ్బు గల వాళ్ళని చూసి ఇబ్బంది పడుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ వస్తున్నదే మనకు లేదే అని అనేటటువంటి పరిస్థితుల్లో. కానీ విధి లిఖితం అనేది ఎవరు తప్పించలేరు. అది కొంచెమైనా అధికమైనా బ్రహ్మ మన నొసట రాసిన దానికంటే ఎక్కువ రాదు. మీకు ఎంత ఉందో, రావాల్సి ఉందో ఎడారిలో ఉన్నా తప్పక లభిస్తుంది. అట్లా అని చెప్పి మీరు మేరు పర్వతం దగ్గరికి పోయి బంగారుకొండ దగ్గర ఉంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే పొరపాటు. కనుక విధి లిఖితం అనేది ఎంత ఉంటే అంత వస్తుంది. కావున ధీరుడివై జీవించు, మంచి లక్షణాలు నేర్చుకో, ధనికుల వద్ద వ్యర్థంగా దీనంగా కనపడవకు, దీనాలాపాలు చేయొద్దు అంటాడు. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక కుండను తీసుకెళ్లి బావిలో ముంచినా కుండడి నీళ్లే వస్తాయి, సముద్రం పెద్దదని చెప్పి సముద్రంలో ముంచినా కుండడి నీళ్లే వస్తాయి. కనుక మనకు రావాల్సింది ఎంతో ప్రాప్తం అని అంటారు దీన్ని. ఆ విధంగా ఒక కుండని సముద్రంలో ముంచినా నూతిలో ముంచినా వచ్చేటటువంటి జలం ఒకటే. కనుక

0: పేరాశ వదులు, ధనముపై పేరాశ పడరాదు. ధనలాభములు దైవాధీనములు. ధన లాభాలాభములు, ధనము యొక్క లాభము అలాభము, లాభాలాభాలన్నీ కూడా దైవాధీనాలు అంటూ దీన్ని మనకు ఏనుగుల అశ్వని కవి గారు కూడా, వనజభవుడు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబు కొంచెమే విను, మరుభూమికెగినా లభించును మేరువు చేరబోయినన్ ధనమధికంబు రాదు కడు దైన్యము మానుము. ధనార్జులందు నవ్ వననిధి నూత తుల్యముగా వారి గ్రహించు ఘటంబు చూడుమా. ఈయన కూడా చెప్పింది అదే ఉదాహరణ. అంటే మనకు భర్తృహరి గారు సంస్కృతంలో ఏం చెప్పారో దానికి చక్కటి అనువాదాన్ని ఏనుగు లక్ష్మణ కవి చేసి అందించారు. కనుక దీనివల్ల మానవాళికి అభ్యుదయానికి పనికొస్తాయి. ఈ మంచి మాట అనేది ఎవరు చెప్పినా వినాలి. వినదగున ఎవరు చెప్పిన విన్నంతనే తప్పనిసరిగా వెళ్ళాలి. మంచి మాట విని ముందుకు వెళ్ళాలి. ఎవరైనా సరే పెద్దలు మంచి మాట చెప్తారు, పాటించండి. అందరూ మంచి మాటలతో తమ భవితను బాగు చేసుకోనండి.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధ విన్నారు, వ్యాఖ్యాత పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు. సో వారు చెప్పినట్టు మంచి మాట అనేది జీవితానికి ఒక వెలుగు లాంటిది. ప్రతి ఉదయం కూడా ఒక కొత్త ఆశతో మనం జీవితాన్ని ప్రారంభించాలి. ఒక మంచి చిరునవ్వుతో ఉండాలి. ఎదుటి వ్యక్తికి సాయం చేయాలి అనేటువంటి ఒక మంచి మనసుతో ముందుకు సాగాలి. ఇప్పుడు కూడా ఈరోజు మనసులో ఒక మంచి ఆలోచన తో ప్రారంభిస్తే ఆ ఉదయం అంత బాగుంటుందన్నమాట. మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెడిపోవాలని ఆలోచించినప్పుడు మనసు కొంత కకలవికలంగా ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఒక మంచి ఆలోచన అంటే ఎదుటి వ్యక్తిలో తప్పులు వెతకడం కంటే మనలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఎదుటి వ్యక్తిలో మంచిని చూడటం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి చాలా చక్కటి విషయాన్ని ఈరోజు వ్యాఖ్యాత పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు సూక్తిస్థుతులు అందించారు. ఇప్పుడైతే స్టూడియోలో సమయం 6:35 విందాం పొలం కబుర్లు.

కొబ్బరిలో అంతర పంటల గురించి తెలుసుకుందాం. కొబ్బరి తోటల్లో మొక్కల మధ్య 8 మీటర్లు ఎడం ఉండడం వల్ల వరుసల మధ్య దూరం 4 నుంచి 5 మీటర్ల స్థలం వృధాగా ఉంటుంది. ఈ ప్రదేశంలో అంతర పంటల సాగుతో కలుపు మొక్కలను అదుపులో ఉంచడంతో పాటు సహజ వనరులైన భూమి, నీరు, సూర్యరశ్మిని సమర్థంగా వినియోగించుకోవచ్చు. కొబ్బరి దిగుబడులు స్థిరంగా పొందడంతో పాటు అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. నేలలో వివిధ లోతుల్లో గల తేమ, పోషకాలు క్రమబద్ధంగా ఉపయోగపడతాయి. నేల లోపలి పొర గుల్లబారి తరువాత వేసే పంటలకు అనువుగా కూడా మారుతుంది. కొబ్బరి తోట వయస్సు, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలను సాగు చేస్తే లాభసాటిగా ఉంటుంది. అంతర పంటల ఎంపికలో మెళకువలు పాటించాలి. అంతర పంటల సాగుకు నీటి వసతి తప్పనిసరి. సారవంతమైన భూములు, మురుగునీటి వసతి కలిగిన భూములు కలిగి ఉండాలి. పాక్షికంగా నీడన తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవాలి. మార్కెట్ అందుబాటు ధరలను దృష్టిలో ఉంచుకోవాలి. కొబ్బరి చెట్టు నుంచి కనీసం 2 మీటర్ల దూరం వదిలి అంతర పంటలను విత్తుకోవాలి. కొబ్బరితో పాటు అంతర పంటలకు కూడా సిఫార్సుల మేరకే ఎరువులను, ఇతర పోషకాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. కొన్ని ఏకవార్షికాలతో పాటు బహువార్షిక పంటలను కూడా సాగు చేస్తే రైతులకు స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుంది. కొబ్బరిలో అనువైన అంతర పంటల విషయానికి వస్తే ఏకవార్షిక పంటలు 5 ఏళ్లలోపు వయస్సు గల లేత కొబ్బరి తోటల్లో గాలి వెలుతురు బాగా ఉంటాయి. కొబ్బరి బాగా కాపునకు వచ్చే వరకు ఏకవార్షికాలైన పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలు, కంద, చేమ, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుళ్ళు, మిరప, వంగ, బెండలతో పాటు తీగజాతి కూరగాయలు, అపరాలు, వేరుశనగలను కూడా పండించుకోవచ్చు. బహువార్షిక పంటలు 20 సంవత్సరాలకు మించి కొబ్బరి తోటల్లో బహువార్షికాలైన అరటి, కోకో, మిరియం, అనాస, బొప్పాయి పంటలతో పాటు హెలికోనియా వంటి వాణిజ్య పూల మొక్కలను కూడా పండించుకోవచ్చు. వీటి ద్వారా నాటిన 2 నుంచి 3 సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయం కూడా పొందవచ్చు. నీటి వసతి ఎక్కువగా లేని తేలిక నేలలు అంటే ఎర్రగరప, ఇసుక నేలల్లో కేవలం వర్షాకాలంలో మాత్రమే భూమిలో తేమ నిలిచి ఉంటుంది. తొలకరిలో త్వరగా ఏపుగా పెరిగే చిక్కుళ్ళు, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. వర్షాధార తోటల్లో పచ్చిరొట్ట పైర్లు అంటే జనుము, పిల్లిబెసర, జీలుగ, అలసంద సాగుతో నేల సారవంతమై నీరు బాగా ఇంకుతుంది. సారవంతమైన భూముల్లో అరటి అనువైన బహువార్షిక అంతర పంట. ప్రస్తుతం ఈ పంటను కోస్తా జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారుగా 35,000 నుంచి 45,000 వరకు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం అరటి తోటలో ఎక్కువగా ఉంటుంది. అన్ని అరటి రకాలను కూడా పండించుకోవచ్చు. మొక్కల మధ్య 2x2 మీటర్ల ఎడంతో ఎకరాకు 750 మొక్కలను నాటుకోవచ్చు. జూన్, జూలై మాసాల్లో గనకైతే నాటిన రకాన్ని బట్టి 10 నుంచి 12 నెలల్లో పూతకు వచ్చి తరువాత 3 నెలల్లో గెలలు తయారై పంట చేతికొస్తుంది. దీంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. అరటికి అందించే ఎరువులు, నీటితో కొబ్బరి దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కొబ్బరి పండించే మిగిలిన ప్రాంతాల్లోనూ కోకోను అంతర పంటగా వేసుకోవచ్చు. సారవంతమైన మురుగునీరు పోయే సౌకర్యం గల భూముల్లో కొబ్బరిలో కోకోను అంతర పంటగా వేసుకోవచ్చు. కోకో పంటకు పాక్షికంగా నీడ అవసరం. 2 కొబ్బరి వరుసల మధ్య 1 వరుస కోకో పంటను వేసుకోవచ్చు. మొక్కల మధ్య 2.7 నుంచి 3 మీటర్ల ఎడంతో ఎకరాకు 180 నుంచి 200 మొక్కలను నాటుకోవచ్చు. కోకో పంటల్లో ఫారెస్టీరో జాతికి చెందిన రకం అనువైంది. ఇది 3వ సంవత్సరం నుంచే కాపుకు వస్తుంది. సంవత్సరంలో 2 సార్లు అంటే సెప్టెంబర్ నుంచి జనవరి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇది కాపునిస్తుంది. సగటున ఎకరాకు 40,000 నుంచి 60,000 వరకు ఆదాయం పొందవచ్చు. కోకో వల్ల సాలీన దాదాపు 5 నుంచి 6 టన్నుల సేంద్రియ పదార్థం అంటే ఆకులు భూమిలో కలుస్తాయి. దీంతో భూసారం కూడా బాగా పెరుగుతుంది. తద్వారా కొబ్బరి దిగుబడులు కూడా బాగా పెరుగుతాయి.
కొబ్బరిలో వేయదగ్గ అంతర పంటల్లో మిరియం కొబ్బరి తోటల్లో నీడను ఉపయోగించుకుని పెరిగే తీగజాతి అంతర పంట. మిరియం మంచి వర్షపాతం, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లోని తేలిక భూములు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. ప్రతి కొబ్బరి చెట్టుకు 1 మీటర్ దూరంలో 1 నుంచి 2 మిరియం మొక్కలను నాటాలి. 3 ఏళ్లకు ఈ పంట కాపునిస్తుంది. సంవత్సరానికి సుమారుగా ఎకరానికి 20,000 నుంచి 25,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపు పంటను నీటి వసతి గల సారవంతమైన భూముల్లో సాగు చేసుకోవచ్చు. ఇది పాక్షికంగా నీడను కూడా తట్టుకుంటుంది. ఎకరానికి ఇంచుమించుగా 20,000 నుంచి 30,000 వరకు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అధిక దిగుబడులనిచ్చే దుగ్గిరాల, టేకూరిపేట, సిసిటి 13 వంటి మేలైన రకాలను ఎంచుకోవాలి. మొక్కల మధ్య దూరం 60x60 సెంటీమీటర్లు, 2 కొబ్బరి వరుసల మధ్య 6 వరుసలుగా నాటుకోవచ్చు. ఎకరానికి సుమారు 6,000 మొక్కల వరకు నాటుకోవచ్చు. మురుగునీటి వసతి కలిగిన తేలిక భూముల్లో అల్లాన్ని లాభసాటిగా సాగు చేసుకోవచ్చు. ఈ పంటకు సేంద్రియ పదార్థం గల భూమి, పాక్షికంగా నీడ అవసరమవుతుంది. ముంపు భూములు దీనికి ఉపయోగకరమైనవి కావు. ఎత్తైన మడులు చేసి 45x45 సెంటీమీటర్ల దూరంలో విత్తన పొద్దుంపను నాటుకోవాలి. ఎకరానికి 8,000 మొక్కలు నాటుకోవచ్చు. 2 కొబ్బరి చెట్ల మధ్య సుమారు 8 వరుసల వరకు వీటిని నాటుకోవచ్చు. సారవంతమైన భూముల్లో లాభసాటిగా చేమ, కంద సాగు చేసుకోవచ్చు. 2 కొబ్బరి వరుసల్లో 6 నుంచి 8 వరుసలు ఉండేలా ఇంచుమించు ఎకరానికి 8,000 వరకు మొక్కలను నాటుకోవచ్చు. ఎకరానికి సుమారుగా 30,000 నుంచి 50,000 వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. సారవంతమైన భూముల్లో లాభసాటిగా దాల్చిన చెక్క సాగు చేసుకోవచ్చు. 2 కొబ్బరి వరుసల మధ్య 1 వరుస దాల్చిన చెక్కను వేసుకోవచ్చు. మొక్కకు మొక్కకు మధ్య 7 నుంచి 7.5 మీటర్ల దూరంలో ఎకరానికి 60 మొక్కల వరకు నాటుకోవచ్చు. సారవంతమైన భూముల్లో లాభసాటిగా జాజికాయను సాగు చేసుకోవచ్చు.

రెండు కొబ్బరి వరుసల మధ్య రెండు వరుసల్లో జాజికాయ వేసుకోవచ్చు. మొక్కల మధ్య 2.5 నుంచి 3 మీటర్ల ఎడంతో ఎకరానికి 180 నుంచి 200 మొక్కలు నాటుకోవచ్చు. శీతాకాలంలో సారవంతమైన భూముల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్లను వాణిజ్యపరంగా సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఫ్రెంచ్ చిక్కుడు, సోయా చిక్కుడు, దొండ ఇంకా ఆకుకూరలను కూడా విత్తవచ్చు. సుగంధ ద్రవ్య పంటలైన అల్లం, పసుపు, సుగంధ తైల పంటలైన నిమ్మగడ్డి, సిట్రోనెల్లా, పచౌలీ పంటలను 20 సంవత్సరాలు పైబడిన కొబ్బరి తోటల్లో లాభదాయకంగా సాగు చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. అధిక సాంద్రత సేద్య విధానం ద్వారా కొబ్బరితో పాటు వివిధ పంటల్ని, అంటే కొబ్బరి, కోకో, అరటి, దాల్చిన చెక్క, మిరియం, అనాస, చేమ, పసుపు వగేరా పంటలు ఏకకాలంలో సాగు చేయడం వల్ల ప్రకృతి వనరులైన సూర్యరశ్మి, నేలలోని పోషకాలు, తేమను సమర్థవంతంగా సద్వినియోగపరచుకోవడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే

0: సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 లక్షల పైచిలుకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అధ్యక్ష, ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు. అధ్యక్ష, భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కి వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన. అధ్యక్ష, నా లక్ష్యము 15% బడ్జెట్ పెంచాలని.
0: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో 1 DA 1.82%, మరో బకాయి 2.73%గా ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23 డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22 లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత

0: పడి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచాజ. అథ వార్తాః. అష్టాదశతమం బ్రిక్స్ శిఖర సమ్మేళనం అద్య నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర ఆరప్స్యతే. ద్విదివసీయమిదం భవ్యం సమ్మేళనం ఏకాదశ ప్రముఖోదయమానానాం వికాసశీలానాం చ అర్థవ్యవస్థానాం ప్రతినిధీన్ పరస్పరం సంయోజయిష్యతి. ఉచ్చస్తరీయస్య అస్య సమ్మేళనస్య అవసరె బ్రిక్స్ సదస్య దేశానాం నేతారః వైశ్విక శాసనం బహుపక్షవాదః వ్యాపారః నివేశః ప్రౌద్యోగికీ ఖాద్యోర్జా సురక్షా స్వాస్థ్య సేవా మహత్వపూర్ణాః ఆపూర్తి శృంఖలాః చేత్యేతేషు ప్రముఖేషు విషయేషు చర్చాం కరిష్యంతి. ఇదం శిఖర సమ్మేళనం భారతస్య అస్య వర్షస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజ్యతే. అస్య సమ్మేళనస్య విషయో వర్తతే సుదృఢతాయై నవాచారాయ సహకారాయ సతత వికాసాయ చ నిర్మాణం. అస్మిన్ మహత్వపూర్ణే శిఖర సమ్మేళనె అనేకే ప్రముఖాః విశ్వనేతారః సహభాగం కరిష్యంతి. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ రూసస్య రాష్ట్రపతిః వ్లాదిమిర్ పుతిన్, చీనస్య రాష్ట్రపతిః షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా దేశస్య రాష్ట్రపతిః సిరిల్ రామఫోసా, మిస్రస్య రాష్ట్రపతిః అబ్దుల్ ఫతహ్ సీసీ, ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతిః ప్రాబోవో సుబియాంతో తథా ఈరానస్య రాష్ట్రపతిః మసూద్ పజిష్కియన్ అపి సమ్మేళనే సమ్మిళితాః భవిష్యంతి. శిఖర సమ్మేళనస్య ప్రారంభ బ్రిక్స్ సదస్య దేశేభ్యః సమావేశినః వైశ్విక శాసనస్య బహుపక్షవాదస్య చ సుదృఢీకరణం ఇతి విషయమాధృత్య ఆయోజితేన సంవత్సరేణ భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య శిఖర సమ్మేళనస్య అంతరాలే బ్రిక్స్ నేతృభిః సహ అనేకాః ద్విపక్షీయ వార్తాః కరిష్యతి. అష్టాదశతమే బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం అనేకే వైదేశిక నేతారః వరిష్ఠాధికారిణశ్చ నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతిః ప్రాబోవో సుబియాంతో హ్యః రాత్రౌ రాష్ట్రీయ రాజధానీం ప్రాప్తవాన్. అబుధాబి దేశస్య యువరాజః షేఖ్ ఖాలిద్ బిన్ ముహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, మలేషియా దేశస్య ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, మిస్రస్య రాష్ట్రపతిః అబ్దుల్ ఫతహ్ అసీసీ తథా ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రి ఆబీ అహ్మద్ అలీ చ హ్యః సాయంకాలే నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశాః వైశ్విక నవాచారస్య అథ సమాధానానాం చ మహత్వపూర్ణ కేంద్ర రూపేణ ఉద్భవంతి. హ్యః సాయంకాలే నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర బ్రిక్స్ వ్యాపార మంచస్య నేతృణాం సత్రం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశానాం ఆర్థిక సామర్థ్యం విశ్వ

ఈనాటి ప్రసార విశేషాలు 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన విందాం. ఇక 7:30 మీ ఉత్తరాలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయ మాలిక విందాం.

9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, అలాగే 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాలు హలో అభిరుచిలో విందాం. 10 గంటలకు వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు యువ తరంగం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు.

6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం విందాం. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటాం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటాం. పదకొండు గంటల 10 నిమిషాలకు మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,877,000 ఇళ్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటి పేకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో. ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై

0: इकोनॉमिक ब्रिजेज बना रहा है। 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं। ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना।
1: ब्रिक्स इंक्यूबेटर नेटवर्क, MSME పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ గత 5 ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కేన్ మాట్లాడుతూ సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్ కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం, భాషలు సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్ళువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు, సంస్కృతికైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సచేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో PMAYU 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, PMAYU 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్ కు బలమైన గొంతుగా ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాధినేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువా సుబియాంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూ ఉండిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆదేశించారు. కుష్ఠువ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఖాదర్వలి అన్నారు. ఇందుకూర్పేట మండలం పిహెచ్సి పరిధిలోని లేబురు బిట్1-2 సచివాలయాల్లో వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన లెప్రసీ క్యాంపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించారని అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా అటవీ కార్యాలయంలో అటవీ సంరక్షణ వన్యప్రాణుల పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన అటవీ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. అటవీ వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేయాలని ఉద్బోధించారు. ముదువర్తిలో పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని

0: 4 బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ దుర్గా ప్రసాద్ రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు స్థానికులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమలోని ప్రతిభ సామర్థ్యాన్ని గుర్తించి ఎంచుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని విఎస్యు విసి అల్లం శ్రీనివాసరావు సూచించారు. విఎస్యులో సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరిట శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం అవసరమన్నారు.
1: ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ VSUESF.
1: శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వరార్చన.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సో మీరందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి కార్యక్రమం మరి కాసేపట్లో ప్రసారం కాకపోతోంది, అదే మీ ఉత్తరాలు. మరి మీ అభిప్రాయాలు మన కార్యక్రమాలపై ఏ నెంబర్కు పంపించాలి అంటే 7901084415. మరొకసారి కూడా తెలియజేస్తాను, 7901084415. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయ మాలికను వెంటనే పంపించండి. 7:30 నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
0: ఇప్పుడు లలిత గీతం విందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: సో విన్నారు కదా, వెంటనే పంపించేయండి. అలాగే ఆల్రెడీ మనకు మీ ఉత్తరాలకి చాలానే ఉత్తరాలు వచ్చి ఉన్నాయి. మరి ఒకసారి మీ ఉత్తరాల కార్యక్రమంలోకి అడుగు పెట్టేద్దామా? ఎందుకంటే స్టూడియోలో సమయం 7:32 అయిపోయింది కదా, అందుకని. మనకైతే ఈ ఉత్తరం మనకు వాట్సాప్ సందేశం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు. మరి వీరి అభిప్రాయం మనకైతే చాలా పెద్దదే ఉంది, ఒకసారి చూసేద్దాం. సో ఎస్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు అందరికీ శుభోదయం అంటూ రానున్న వినాయక చవితికి ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ముందస్తు మీకు కూడా శుభాకాంక్షలు అండి, అలాగే శుభోదయం కూడా. మరి 8వ తేదీ 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఫిజియోథెరపీ డే సందర్భంగా డాక్టర్ శ్రీకర్ గారితో పరిచయం చాలా బాగుంది. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్ గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు, వారికి ధన్యవాదాలు అంటూ, ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఎలా చేస్తారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని రకాల ఫిజియోథెరపీ చేస్తారని, ఫిజియోథెరపీ చికిత్స వల్ల 90% మంది కోలుకుంటున్నారు.

డాక్టర్ శ్రీకర్ గారు చాలా చక్కగా వివరించారు. సయ్యద్ ఆబిద్ హుసేన్ గారు చక్కటి కార్యక్రమాన్ని చక్కటి ప్రశ్నలతో అడిగారు, వారికి ధన్యవాదాలు అంటూ, కంప్యూటర్ వాడేవారు మొబైల్ ఫోన్ వాడేవారికి మెడనొప్పి వస్తుందని, దీనికి ఫిజియోథెరపీ చికిత్స చాలా తొందరగా తగ్గుతుందని డాక్టర్ గారు చాలా చక్కగా తెలిపారు. చక్కటి కార్యక్రమం అందించిన సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ మరి ఒక మంచి అభిప్రాయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలండి. దీంతోపాటు మరి లెటర్ అయితే చాలా పెద్దదే ఉంది, పంపిద్దాం. ప్రతి కార్యక్రమాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు మరి వీరు. సాయంత్రం 5 గంటలకు వనితావాణి స్త్రీల కార్యక్రమం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమం చాలా బాగుంది, కవితా గానం కూడా చాలా బాగుంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు వనితావాణి కార్యక్రమం, మహిళలు పోషకాహారం గురించి చాలా బాగుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం గురించి శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం ఆకట్టుకుంది. 10వ తేదీ ఉదయం 6:30 సూక్తి సుధలో కొర్రపాటి రమణీయ సూక్తులు చాలా బాగున్నాయి. అలాగే 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా పార్వతీ కశ్యప్ గారితో పరిచయం, చాలా చక్కటి కార్యక్రమం అది. అటువంటి కార్యక్రమాన్ని అందించారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనే విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అంటూ మరి రాసుకొచ్చారు మన కట్ల సతీష్. దీంతోపాటు 8:35 విహారీ యాత్రా సహాయకారి కార్యక్రమం కూడా బాగుంది. 9:00 సముద్ర తీర కథలు కార్యక్రమంలో కదిలే గవ్వలు ఎగిరే పక్షులు కథానిక చాలా బాగుంది. 10వ తేదీ ఉదయం 8:30 విహారీ యాత్రా సహాయకారి కార్యక్రమం, పశ్చిమ బెంగాల్లోని తారాపీఠం క్షేత్రంలో శక్తిపీఠం గురించి, స్థల పురాణం గురించి, శ్మశానం గురించి చక్కగా వివరించారు. మరి కార్యక్రమం రాత్రివేళల్లో జరిగే కార్యక్రమాలు కూడా, అక్కడ రాత్రివేళల్లో జరిగే కార్యక్రమాలు, పూజా సమయాలు, వాటి వివరాలు అందించారు. ఆలయంలో జరిగే ఉత్సవాల గురించి ఎప్పుడెప్పుడు జరుగుతాయో వివరించారు. తారాపీఠం సమీపంలో ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాల గురించి చక్కగా చెప్పారు. బీర్ చంద్రపూర్లో వైష్ణవ ఆలయం గురించి, అకాలీపూర్ కాళీమాత ఆలయం గురించి చక్కగా వివరించారు. తారాపేట ఆలయం ఎలా చేరుకోవాలి అనగానే పాత సినిమా పాటలు మ్యూజిక్ వినిపిస్తారు, ఆ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే శక్తి స్వరూపిణి ఆలయం గురించి చాలా చక్కగా వివరిస్తూ అద్భుతమైన వ్యాఖ్యానంలో చక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు అబ్బో. అనంతరం వినిపించిన పాట శ్రీ నరసింహ ప్రసాద్ చిన్మయి శ్రీపాద గారు పాడిన పాట. డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిన్మయి శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా చాలా చక్కగా వివరిస్తూ గోవిందుడు అందరి వాడేలే సినిమాలోని పాట రారా రాకుమార పాటకు పాట మాకు చాలా ఇష్టం, మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఉందండి, 11వ తేదీ సాయంత్రం 5:30 యువతరంగం క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు కార్యక్రమంలో కదిలే గవ్వలు ఎగిరే పక్షులు కథ చాలా బాగుంది. మంజులా పాలెటి గారికి అద్భుతమైన గడంలో, ఓకే పాలెటి గారి అద్భుతమైన గడంలో చాలా బాగుంది, వారికి ధన్యవాదాలు. అలాగే పొట్లూరి సుబ్రహ్మణ్యం గారు ఓకే రచయిత పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వర గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే అండి, ధన్యవాదాలండి. మీకు అన్ని కార్యక్రమాలు నచ్చినందుకు, అలాగే అంటే కార్యక్రమం నచ్చడమే కాదు, మీరు ప్రతి కార్యక్రమం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఆ కార్యక్రమంలో ఏముంది, సబ్జెక్ట్ ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ఇలాగే మీ అభిమానాన్ని కొనసాగిస్తూ మరి మీరు ఉత్తరాలు రాస్తూ ఉండండి. మీ అభిప్రాయ మాలికను చదివేందుకు మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము అని తెలియజేస్తూ మరో ఉత్తరం, మరి ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది కూడా చూద్దాం ఒకసారి. రైట్, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లాస్ట్లో ఉంటుంది కదా. పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నెల్లూరు, మా నెల్లూరు జిల్లా నుంచి. మరి వీరు ఏం రాస్తున్నారు కూడా చూద్దాం. సింహపురి ఎఫ్ఎం అనౌన్సర్ గారికి నమస్కారం, ఈ వారం కార్యక్రమాలపై మా అభిప్రాయం. రైట్.

0: ఈ వారం సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సింహపురి ఎఫ్ఎంలో ప్రసారమైన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ప్రతిరోజు ఉదయం శుభోదయం సింహపురి కార్యక్రమం నుంచి సాయంత్రం గ్రామదర్శిని, అలాగే విహారీ, సముద్ర తీర కథలు, వివిధ భారతి కార్యక్రమాలు మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఉదయం పూట కూడా వస్తాయండి. సో సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 7:15 శుభోదయం సింహపురిలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ద్వారా నెల్లూరు జిల్లాకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. సమర్పణ అమరేంద్ర గారికి, అలాగే నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. సాయంత్రం 6:40 గ్రామదర్శనంలో కృష్ణా జిల్లా మువ్వా గ్రామంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాలను శ్రీమతి శ్రీవత్సల గారు చక్కగా వివరించారు. అలాగే జానపద గీతాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి అంటూ తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం సింహపురిలో స్వరార్చనలో ఊట్ల పాలు పాట చాలా బాగుంది. బాల సాహిత్యం గురించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారితో జరిగిన పరిచయం మొదటి భాగం ద్వారా బాల సాహిత్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పరిచయకర్త పెరుగు రామకృష్ణ గారికి అభినందనలు అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఆలోచనాలోచనం కార్యక్రమం కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఉదయం 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో శ్రీమతి బి కావ్యశ్రీ గారి సమర్పణలు, శ్రీ తమనం నాగేశ్వరరావు గారి నిర్వహణలో చాలా బాగుంది. మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం అని తెలియజేస్తూ ఉన్నారు. వీటితో పాటు సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం శుభోదయం సింహపురిలో ఇంటర్నేషనల్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ గారితో పరిచయం కూడా ఎంతో బాగుంది. ఆరోగ్యానికి, ముఖ్యంగా ఫిజియోథెరపీ ప్రాముఖ్యతకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. పరిచయకర్త ఆబిద్ హుసేన్ గారికి అభినందనలు అంటూ రాస్తున్నారు. ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం అనే అంశంపై డాక్టర్ శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం ద్వారా ప్రజాస్వామ్యం, పరిపాలన గురించి మంచి విషయాలు తెలుసుకున్నాం. సాయంత్రం 6:30 గ్రామదర్శనిలో అన్నం శివకృష్ణ ప్రసాద్ గారి రచన మరియు సమర్పణలో ప్రసారమైన కవితా గానం కూడా చాలా బాగుంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం సింహపూర్లో స్వరార్చనలో గణపతి పాట ఎంతో బాగుంది. నిజాయితీకి పట్టం కథానిక రచన మరియు సమర్పణ శ్రీ ఎర్రాబతిన మునీంద్ర గారు చాలా ఆసక్తికరంగా వివరించారు అంటూ రాశారు. అలాగే నెల్లూరు రాజులు, చారిత్రక కోట విశేషాలపై ఈతకోట సుబ్బారావు గారి ప్రసంగం ద్వారా నెల్లూరు చరిత్రకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. సాయంత్రం గ్రామదర్శనిలో ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం అనే అంశం గురించి డాక్టర్ శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం కూడా ఉపయోగకరంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం శుభోదయం సింహపురిలో ఆత్మహత్య నివారణపై అవగాహన కార్యక్రమంలో పార్వతి కశ్యప్ గారితో జరిగిన పరిచయం ద్వారా ఎన్నో ముఖ్యమైన ఎంతో ముఖ్యమైన అవగాహన కలిగింది. కవితా గానం కూడా చాలా బాగుంది అంటూ రాసుకొచ్చారు. అలాగే విహారీ, సముద్ర తీర కథలు కార్యక్రమాలు వినలేకపోయాం. అయ్యో, వేరే ఏదైనా పని ఉందా అండి? సరే, పర్లేదు. ఓకే, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం శుభోదయం సింహపురిలో స్వరార్చనలో కనులు పాట ఎంతో బాగుంది. అలాగే విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా 1893 సెప్టెంబర్ 11 స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని పురస్కరించుకుని నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదయానంద గారి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ వీరు వివరిస్తూ ఉన్నారు. అలాగే ఉదయం 10 విజయవాడ నుంచి ప్రసారమైనటువంటి ఘన వ్యర్థాల నిర్వహణ కొత్త నిబంధనలు 2026 నెల్లూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ వైవో నందన్ గారితో నిర్వహించినటువంటి పరిచయ కార్యక్రమం కూడా బాగుంది, ఆసక్తికరంగా సాగింది అంటూ రాస్తున్నారు. ఇక ప్రతిరోజు రాత్రి 8:40 నుంచి వివిధ భారతి కార్యక్రమాల్లో ప్రసారమయ్యే పాటలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో రేడియో ఆన్ చేసుకుని బయట చల్లని గాలిలో మంచం వేసుకుని పడుకుని 102.7 ట్యూన్ చేసుకుని వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు వింటూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సింహపురి ఎఫ్ఎం ద్వారా వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే చేస్తున్నందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతే అండి, యాక్చువల్గా ఈవినింగ్ టైంలో కావచ్చు, మనం ప్రశాంతంగా అలా బయట కూర్చొని మరి రేడియో వింటూ ఉంటే ఆ హాయి వేరు కదా. సో చక్కటి హాయి, అసలు ఆ ఇమాజినేషనే డిఫరెంట్గా ఉందండి. సూపర్. ప్రతిరోజు సాధ్యమైనంత వరకు మా ఇంటిల్లిపాది సింహపురి ఎఫ్ఎంలో ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాలు వింటూ ఉన్నాం. మరి మీ ఉత్తరమే తెలియజేస్తుంది, మా మనవడు మనవరాలు కూడా కార్యక్రమాలు వింటూ అలవాటు చేసుకుంటున్నారు. అయితే ప్రతి కార్యక్రమంపై పూర్తి అభిప్రాయం చెప్పకుండా సమయాభావం దృష్ట్యా ముఖ్యమైన కార్యక్రమాల గురించి మాత్రమే మా అభిప్రాయాలు తెలియజేస్తున్నాం, మరో శ్రోత కోసం వారి అభిప్రాయం తెలియజేయడం కోసం అంటూ రాసుకొచ్చారు. అలాగే మనకు కొన్ని సూచనలు అంటూ రాశారు. ఏంటి సూచనలు? మరి మీ సూచనలు అయితే ఉన్నాయండి, 1, 2, 3. మరి ఈ సూచనలు కూడా ఖచ్చితంగా మేము పరిశీలిస్తాము. అంటే విహారీ గురించి సముద్ర తీర కథలు ఒకే రోజు ప్రసారం కావడం వల్ల హలో అభిరుచి పాటలకు సమయం కాస్త తగ్గుతోంది అంటూ రాస్తూ ఉన్నారు. 2 కార్యక్రమాల్లో ఏదో కార్యక్రమాన్ని, అంటే ఆ టైమింగ్ సరిపోతుంది కదండి మనకు 1/2 అవరు. సో హలో అభిరుచి టైమింగ్ ఎలాగో ఓకే, మార్నింగ్ ఇక్కడ సముద్ర తీర కథలకు టైమింగ్ అభిరుచికి టైం తగ్గుతుందనే మీ అభిప్రాయం, ఓకే రైట్ అండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే మేనేజ్మెంట్కి తెలియజేయడం జరుగుతుంది. మరి మా కార్యక్రమాలపై పసుపులేటి వెంకటరత్నం గారు చక్కటి వివరణాత్మకంగా వివరించినందుకు, తెలియజేసినందుకు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరొక ఉత్తరం కూడా ఉంది మనకు, ఆ ఉత్తరం కూడా చూసేద్దాం. ఎస్, మరి ఈ ఉత్తరం ఎక్కడి నుంచి అంటే, ఎక్కడి నుంచి? రణబీర్ సింగ్ సుగుణాబాయి రాధామున ఏలూరు నుంచి. మీ ఉత్తరాలు, శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి నెల్లూరు, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సంచారకులకు, సిబ్బందికి, మా శబ్ద మిత్రులకు అతి త్వరలో వస్తున్న వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీకు కూడా అండి. మరి 7వ తేదీ ఉదయం ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన? ఆరోజు జిరాఫీ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసిన కావ్యశ్రీ మేడం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే 7/9/2026 శుక్రవారం సాయంత్రం ప్రసారమైనటువంటి యువత రంగంలో జీకే ప్రశ్నలు ఎంతో విలువైనవిగా ఉన్నాయి, నిర్వహించినటువంటి, ఖచ్చితంగా అండి విలువైనవిగానే ఉంటాయి ఎందుకంటే జీకే ప్రశ్నలు కదా అవి, నిర్వహించిన మేడం గారికి నమస్తే ధన్యవాదాలు అంటూ రాస్తూ ఉన్నారు. 6:30 ప్రసారమైన సముద్ర తీర కథలు శీర్షికన ఈరోజు కదిలే గవ్వ ఎగిరే, ఓకే ఆ రోజు, సో మీరు ఈరోజు అని రాశారు, ఆ రోజు కదిలే గవ్వ ఎగిరే పక్షులు కథ మాకు బాగా నచ్చింది. శ్రీ పుట్లూరు సుబ్రహ్మణ్యం గారికి, మంజులా పాలెటి గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు అంటూ రణబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి మనకు వాట్సాప్ పంపించారు. రైట్ అండి, ధన్యవాదాలు. ఇలాగే మీ అభిప్రాయాలు అయితే తెలియజేస్తూ ఉండండి. మరి మీ అభిప్రాయాలు చదివేందుకు మేము ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8:00 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు September 9-12 చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.
0: మీ ఉత్తరాలు శీర్షికన శ్రోతల అభిప్రాయాలు మనం వింటూ ఉన్నాం. మరి మరికొన్ని అభిప్రాయాలు కూడా శ్రోతలు పంపించారు కాబట్టి అవి కూడా ఒకసారి చూద్దాం. గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం అంటూ ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మనకు వాట్సాప్ పంపించారు. ఈ వారంలో

జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలియజేయాలని అనుకుంటున్నాము అంటూ రాస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి చెప్పలేము కానీ ఈ సంగతి మీకు తెలుసా, కార్యక్రమంలో మరి జిరాఫీ గురించి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు.

విధంగా ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టకుండా మరి నిర్వహించుకుంటే బాగుంటుంది, డీజే సౌండ్స్ ఎక్కువ ఉండకుండా అంటూ రాసుకొచ్చారండి. అలాగే ఫ్రెండ్స్ పేరు చదవండి మా ఫ్రెండ్స్ అంటూ ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్, ఇనమడుగు నుంచి మహమ్మద్ రఫీ, బాలయ్య, అహుబిలం వెంకటేశ్వర్లు, కిరణకుట్టు సుధాకర్, ధనంజయ, జేసిబి మస్తాన్, తబలా మస్తాన్, ఇతర మిత్ర బృందం వీరందరూ కూడా ధనలక్ష్మీపురం నుంచి తెలియజేస్తూ ఉన్నారు. మరి మరొక ఉత్తరం కూడా చూద్దాం. సింహపూర్ ఎఫ్ఎం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ఈ సంగతి మీకు తెలుసా? డాక్టర్ గారి సలహాలు, విహారీ, అలాగే సముద్ర తీర కథలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు. ఫిజియోథెరపీ డే సందర్భంగా డాక్టర్ గారితో పరిచయం మాకు చాలా బాగా నచ్చింది. వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పురుషులు ఫోన్ చేస్తున్నారు. వనితలు అంటే అర్థం తెలియడం లేదు కాబోలు. ఫోన్ చేసేవారికి దయచేసి వ్యాఖ్యతలు తెలియజేస్తే బాగుంటుంది, లేదా ఫోన్ కట్ చేయాలి అంటూ హలో అభిరుచి ఫోన్ ఇన్ కార్యక్రమంలో రోజు చేసిన వారే చేస్తూ ఉన్నారు, వింటూ ఉంటే విసుగు పుడుతూ అది చాలాసార్లు మనం చెప్తూ ఉన్నామండి శ్రోతలకు కూడా. మరి అలాగే యువతరంగం క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మారాణి, అక్షర, కృప తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక మనకు చాలానే ఉన్నాయి, ఒకసారి చూద్దాం అన్నీ కూడా. ఓకే రైట్, పాటల గురించి రాసుకొచ్చారు, టైం అంతే ఉంది కదండి. సో ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విని తరించాము. సూక్తి సుద్ధులు, సూక్తులు కూడా బాగున్నాయి. పొలం కబుర్లు కార్యక్రమం చాలా నచ్చింది, రైతులకు ఉపయోగపడుతుంది అంటూ మనకు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, అలాగే స్వరార్చనలు స్వరార్చన గీతం కూడా బాగుంది అంటూ రాస్తూ ఉన్నారండి. మరొక వాట్సాప్ సందేశం. ఎస్, మీ ఉత్తరాలు కార్యక్రమానికి మనస్సులు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు చాలా బాగా నచ్చుతున్నాయి, మిస్ కాకుండా వింటూ ఉన్నాము, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూ ముఖ్యంగా 9వ తేదీ ఉదయం 8:30 ప్రసారం చేసిన డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గర్భకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ యశోధరా మేడం గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది. మహిళల్లో వచ్చే మెనోపాజ్ సమస్యల గురించి, పీసీఓడి సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కటి విషయాలు వారు తెలియజేశారు, ధన్యవాదాలు అంటూ పరిచయం చేసిన అభిసార్ గారికి, డైరెక్టర్ తమ్మనం నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సోమనాథం జనార్దన్ రావు, తాటిపత్తి గ్రామం పొదరుకూరు మండలం నుంచి మనకు నెల్లూరు జిల్లానే మన జిల్లా నుంచి పంపిస్తూ ఉన్నారు. వీరితో పాటు మనకు మరొక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరాన్ని మనకు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, లింగాల కార్తీక, మోహన్, మోహిత్ సిద్ధార్థ మరి పంపించారు. రైట్ అండి, మీరు కూడా అభిప్రాయాలు చక్కగా పంపిస్తూ ఉన్నందుకు హృదయ సింహపురి శుభోదయం సింహపురి ఎఫ్ఎం రేడియో స్టేషన్ గారికి, సిబ్బందికి మా యొక్క వినమ్రత నమస్కృతులు అంటూ ఈ వారంలో జరిగినటువంటి కార్యక్రమాలపై మా అభిప్రాయాలు అంటూ సెప్టెంబర్ 10వ తారీఖు చరిత్ర పుటల్లో రోజుగా ప్రపంచ ఆత్మహత్యల నివారణ అవగాహన దినోత్సవం, అలాగే మనిషి మనసులో ఉండే రకరకాల ఉద్వేగాల ఒత్తిడి, అసంతృప్తి, కోపతాపాల క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని చేజేతిలో అంతం చేసుకోవడం సరికాని నిర్ణయం, దేనికైనా పరిష్కార మార్గం ఒకటి ఉంటుంది. బి నరసింహగారి వ్యాఖ్యాన వివరణలో చరిత్ర పుటల్లో ఈరోజు బాగుంది. అదే రోజు జన్మించిన గోవింద వల్లభ పంత్ జీవిత విశేషాలు. న్యాయవాదిగా బ్రిటిష్ పరిపాలనలో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత భారతదేశ హోమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో ఆయన చేసిన కార్యక్రమాల విషయాలను చక్కటి వివరణతో తెలుసుకున్నాము, వారికి ధన్యవాదాలు. తదుపరి వినిపించిన దేశభక్తి గీతం ఎగురవే వినువీధి జాతీయ జెండా, దేశ ఔన్నత్యానికి ప్రతీక. తదుపరి ఆత్మహత్య నివారణ అవగాహన గురించి పార్వతి కశ్యప్ గారి పరిచయం వివరణ. తదుపరి పార్లపల్లి నాగేశ్వరరావు గారి రచన, కవిత, గాన శీర్షికన చదివిన అన్ని కవితలు కూడా చాలా బాగున్నాయి, వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపగలరు అంటూ. అలాగే 11వ తేదీ సాయంత్రం ప్రసారమైనటువంటి సముద్ర తీర కథలు 100 సంవత్సరాల నాటి కరువు

0: కళ్ళు. ప్రజలు బురద మట్టి తిని బతికిన రోజులు పెద్దగా పెద్దలు చెప్పగా విన్నాం. మళ్ళీ ఈ కదిలే గవ్వలు, ఎగిరే పక్షులు ఈ కథా శీర్షికన విని చాలా విషయాలపై అవగాహన తెచ్చుకున్నాము. పాండవులకు కురుక్షేత్ర సమర విజయానికి పూరించిన పాండవులు కురుక్షేత్ర సమర విజయానికి పూరించిన నాదం, పూర్వపు రాజులు సమరభేరికి ముందు విజయ సూచికగా పూరించే శంఖానాదమని, శంఖం గవ్వల యొక్క వాస్తవ ప్రత్యేక కథల్లో వివరణలు, ప్రతిరోజు ప్రసార భాగాల వినిపించే కార్యక్రమాలు, ఓకే ప్రసారంలో భాగంగా వినిపించే కార్యక్రమాలు. బహుశా స్పీచ్ మనం చేస్తుంటాం కదా, టైప్ చేసేటప్పుడు ఎక్కడో మిస్టేక్ అయినట్టుంది, కొద్దిగా పర్లేదు. ప్రసారంలో భాగంగా వినిపించే కార్యక్రమాలు అన్నీ బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరణి, చరిత్ నందన్, వేదాంశ్, లింగాలపల్లి కార్తీక్ మరి వీరందరూ కూడా రాస్తూ ఉన్నారండి, ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ఇంత నిశితంగా పరిశీలించి ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఆసక్తిగా వింటూ ఉన్నారు. మరి అదే కదా ఆకాశవాణి అంటే. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. ప్రేమైన ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వారికి నా నమస్కారం, వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తు. అలాగే వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి అంటూ రాస్తూ ఉన్నారు దిలీప్ నెల్లూరు నుంచి. వివిధ భారతి కార్యక్రమాలు అంటే మేము ప్రసారం చేస్తూ ఉన్నామండి, ఇవి ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయన్నమాట వివిధ భారతి కార్యక్రమాలు. ఆకాశవాణి సింహపురి వ్యాఖ్యాతలకు, సిబ్బందికి, ఆకాశవాణి శ్రోతలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. శివకాని సుధాకర్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుంచి. రైట్, మరొక వాట్సాప్ సందేశం కూడా ఉంది. ఇది వాట్సాప్ సందేశాన్ని మనం ఎవరు పంపించారు, ఓకే ఓకే ఓకే ఓకే రైట్, ఒకసారి వాట్సాప్ సందేశం పంపించిన తర్వాత మళ్ళీ పంపించొద్దండి, అదేంటంటే మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పంపించేటువంటి అభిప్రాయాలు ఒకసారి పంపిస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు ఒక
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు మీ ఉత్తరాలు కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ కేంద్రం నుంచి ప్రసారమైన శుభోదయం సింహపురి కార్యక్రమం, సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. లలిత గీతం కూడా ఆకట్టుకుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి మనకు శ్యామలా ప్రకాష్ వాట్సాప్ సందేశాన్ని పంపించారు. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే 7901044415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించేయండి. వెంటనే మీ అభిప్రాయాన్ని మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ద్వారా వినవచ్చు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.
0: మీ ఉత్తరాల్లో మరొక ఉత్తరం కూడా ఉంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్. ఈ వారం ప్రసారమైనటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సోమవారం ఈ సంగతి మీకు తెలుసా, కార్యక్రమం చాలా చక్కగా ఉంది. మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు వనితావాణి కార్యక్రమం, యువత రంగం, గ్రామదర్శిని, శుభోదయం, సూక్తి సుధ, అర్చన, భక్తి గీతాలు, ఇలా అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే సముద్ర తీర కథలులో కథలు చాలా బాగున్నాయి అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు, చూద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో మన ఆలయాల గురించి, ఆలయ

ఆలయ విశేషాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు, ధన్యవాదాలు అంటూ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తిరాజ్ కుమార్ మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ధన్యవాదాలండి. మరికొన్ని లెటర్స్ అయితే ఉన్నాయి కానీ మనకైతే సమయం లేదు. ఇప్పుడైతే స్టూడియోలో సమయం కూడా మరి 8 గంటలు కావస్తోంది కాబట్టి మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 జిల్లా సమాచార లేఖ విందాం.

0: Times. And finally, India's BRICS hamper serves up culture, cuisine and convenience, containing Bihar's sattu and makhana, Odisha's coffee, focusing on vocal for local, notes the Pioneer. And with that, it's back to you, Anuja.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. 18th BRICS Summit to begin in New Delhi today. Discussions to focus on global governance, trade, security and supply chains as world leaders assemble for two-day summit. Prime Minister Narendra Modi to hold bilateral talks with Chinese President and other BRICS leaders today on the sidelines of summit. Prime Minister Modi pushes for secure sea lanes, open supply routes and removal of trade barriers at BRICS Business Forum to sustain global trade. Saudi Arabia shuts vital pipeline after attack. Houthi rebels in Yemen seize strategic islands, tightening grip on key Red Sea shipping route. Uttar Pradesh government steps up relief and rescue operations as flood affects 25 districts. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani. Krishna Jilla Samachara Lekhavintaru. Rachana Sri Sama Sunil.
3: కృష్ణా జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ది పనులు, జిల్లాలో మంత్రుల పర్యటన వంటి అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంగినపూడి బీచ్ సాగర తీరంలో 63 అడుగుల ఎత్తైన మహాగణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగర తీర గణపతిని చూడటానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్రంలో మంగినపూడి బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో 2027 వేసవికాలం వరకు త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో సమస్యను అధిగమించడానికి త్రాగునీరు వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను అవసరమైన మేరకు చెరువులు, కాలువల ద్వారా ముందస్తు ప్రణాళికతో నింపుకునే విధంగా ఎప్పటికప్పుడు నీటి సరఫరా అధికారులు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా జిల్లా రెవెన్యూ సర్వే అధికారులు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా సర్వే నిర్వహించిన తర్వాత రైతులకు భూ వివరాలను తెలియజేసేలా ఈకేవైసీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మెరుగుపరచడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు కార్యశాలను జిల్లా పారిశ్రామిక శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హాజరై యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అనుమతులు, రుణాలను అందించి వివిధ రంగాల్లో నిపుణులైన యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ శాఖల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పెడన మచిలీపట్నం నియోజకవర్గం నూతన శాఖలను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు వారి వ్యవసాయానికి అవసరమైన రుణాలను అందిస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడం వల్ల 1800 కోట్ల రూపాయల వాణిజ్యం చేశామని తెలిపారు. బంటుమిల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాలకి 2 కోట్ల 50 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని కృష్ణాష్టమి సందర్భంగా గోవులను పూజిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ది చేయడానికి ప్రత్యేకమైన నిధులను రాష్ట ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, పౌష్టిక ఆహార పంపిణీ తీరును పరిశీలించేందుకు జిల్లాలో రాష్ట ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలల్లో రేషన్ దుకాణాలు

0: స్థానాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పోషకాహార లోపం లేకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బాలశౌరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి సమస్యలను సానుకూలంగా విని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంటు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల బందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఘనంగా నిర్వహించింది. రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నిబద్దత, ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. ఇప్పుడు విందాం ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా డాక్టర్ అలంకి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఉమాదేవి.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
3: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
4: ప్రథమ చికిత్స అనగా జబ్బు వచ్చినప్పుడు గాని ప్రమాదం సంభవించినప్పుడు గాని తాత్కాలికంగా చేయు సహాయం. వైద్య సహాయం లభించే వరకు సేద తీర్చటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యాధి ఎంత చిన్నదైనా పెద్దదైనా, చిన్న గాయమే అయినా పెద్ద దెబ్బే తగిలినా ముందుగా చేయాల్సింది ప్రాథమిక చికిత్స. ప్రాణాల్ని కాపాడేది, వ్యాధి తీవ్రతను అదుపు చేసేది ప్రాథమిక చికిత్స. ప్రథమ చికిత్సను గురించి మనకు తెలియజేయడానికి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా మహాత్మా గాంధీ నగర్ అర్బన్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలేకి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ప్రథమ చికిత్సను గురించి వారి యొక్క సలహాలను, సూచనలను ఇప్పుడు మనకు తెలియజేస్తారు. నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్కారం.
4: ప్రథమ చికిత్స అంటే ఏమిటి?
5: ఫస్ట్ ఎయిడ్ అంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్న పర్సన్కి మనం తను హాస్పిటల్కి చేరే కంటే ముందు మనం ఏదైతే తన లైఫ్ డేంజర్లో పడకుండా మనం ఏదైతే కేర్ ఇస్తున్నామో దాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటాం. అదే ప్రథమ చికిత్స అంటాం కదా, అది ఫస్ట్ ఎయిడ్ అండి. ఫస్ట్ ఎయిడ్ అనేది మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అని ఉంటుంది, సర్జికల్ ఫస్ట్ ఎయిడ్ అని రెండు రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ ఎయిడ్ ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనకే, మన రిలేటివ్స్కే, మన ఇంట్లో వాళ్ళకే సడన్గా ఏదైనా అయినప్పుడు మనం చేయగలిగే స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎయిడ్ గురించిన కనీస సమాచారం తెలుసుకొని ఉండాలి.
4: ప్రథమ చికిత్స ఏ సందర్భంలో చేస్తారు?
5: ప్రథమ చికిత్స అంటే ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ అండి. లైక్ ఎలా అంటే, ఇప్పుడు రోడ్లోనే వెళ్తున్నాము, యాక్సిడెంట్ అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కామన్గా జరుగుతుంది.

0: గాయాల బారిన పడతారు. అలాంటి సందర్భాల్లో మనం గాయాలకి డ్రెస్సింగ్ చేయడం, సడన్ గా ఏదన్నా పాము కాటు, కుక్క కరవడము, లేదా బర్న్స్ అంటాం కదా, అగ్ని ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు, లేదా సడన్ గా పేషెంట్ మనం వెళ్తూ ఉండగానే సడన్ గా కొలాప్స్ అయి పడిపోతారు కదా, అన్కాన్షియస్ అయిపోతారు, అలాంటి సందర్భాల్లో ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సడన్ గా కొంతమందికి బ్రీతింగ్ ఆడకుండా, పల్స్ లేకుండా పడిపోవడం, ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతుంది.
1: ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఏమేమి ఉండాలంటారు డాక్టర్ గారు?
0: ఫస్ట్ ఎయిడ్ కిట్ లో మామూలుగా రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి సర్జికల్ ఫస్ట్ ఎయిడ్, గాయాలైనప్పుడు మనము ఏమైతే ఫస్ట్ ఎయిడ్ ఇస్తామో అవి కేటగరైజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ లో టాబ్లెట్స్, సడన్ గా చెస్ట్ పెయిన్ రావడము, సడన్ గా ఏదైనా అలర్జీ కండిషన్ రావడము, ఇలా ఉన్నప్పుడు టాబ్లెట్స్ రెండు రకాలుగా కేటగరైజ్ చేసుకోవాలి. సర్జికల్ ఫస్ట్ ఎయిడ్ లో ఏదన్నా ఇప్పుడు ఇంజురీస్ అయినాయి, ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో మనకు కావాల్సింది పేషెంట్ సేఫ్టీతో పాటు మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో గ్లౌజ్ ఉండాలి. అండ్ దెబ్బలు తగిలినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటది కదా, బ్లీడింగ్ ఆపడానికి మన దగ్గర రోలర్ బ్యాండేజెస్ కానీ రోలర్ గాజ్ ప్యాడ్స్ ఉండాలి. ఎక్కువ బ్లీడింగ్ అయితే స్టాప్ చేయడానికి గాజ్ ప్యాడ్స్ ఉండాలి, కాటన్ రోల్ ఉండాలి, ప్యాడ్స్ పెట్టి మనము ఇవన్నీ అంటించడానికి టేప్స్ ఉండాలి, అడ్హెసివ్ టేప్స్ అంటారు, మైక్రోపోర్ అని కూడా అంటారు. గాజెస్ ఇవన్నీ కట్ చేసుకోవడానికి సీజర్ అవైలబుల్గా ఉండాలి. కుదిరితే ఒక పెన్ టార్చ్ అంటాం కదా, ఎక్కడన్నా చీకట్లో అట్లా జరిగినప్పుడు పెన్ టార్చెస్ అవైలబుల్లో ఉండాలి. అండ్ ఏదన్నా స్వెల్లింగ్ వచ్చినప్పుడు, పడి కాలు చెయ్యి ఏదన్నా స్వెల్లింగ్ వచ్చినప్పుడు దానికి మనం వెంటనే స్వెల్లింగ్ తగ్గించుకోవడానికి క్రీప్ బ్యాండేజెస్ అని అవైలబుల్లో ఉంటాయి. రోలర్ బ్యాండేజెస్ అంటే డ్రెస్సింగ్ చేయడం, గాజ్ ప్యాడ్స్ పెట్టి రోలర్తో చుట్టడం అనమాట. సో రోలర్ బ్యాండేజెస్ కూడా అవైలబుల్లో ఉండాలి. అండ్ ఫోర్సెప్స్ ఎందుకంటే ఏదైనా ఊండ్ దెబ్బ తగిలినప్పుడు ఊండ్లో కంటామినేషన్ జరగచ్చు, దుమ్ము, అది చెక్క ముక్కలు పడ్డం, గాజు ముక్కలు పడ్డం, ఇలా ఉన్నప్పుడు ఫోర్సెప్స్ మన చేయి పెట్టకుండా ఫోర్సెప్స్తో మనం అవన్నీ తీసేసేయాలి. అండ్ సర్జికల్ ఫస్ట్ ఎయిడ్లో ఇంకా ఏం అవసరం అంటే యాంటీసెప్టిక్ లిక్విడ్స్ ఉంటాయి కదా, డెటాల్ కానీ బెటాడిన్ సొల్యూషన్ ఉంటుంది, బెటాడిన్ సొల్యూషన్ పెట్టుకోవాలి ఊండ్ క్లీన్ చేయడానికి అనమాట. కుదిరితే ఆయింట్మెంట్, బెటాడిన్ పొవిడిన్ అయోడిన్ అని ఆయింట్మెంట్ ఉంటుంది యాంటీసెప్టిక్, ఇది ఆయింట్మెంట్ పెట్టుకోవాలి. ఇంకా వచ్చేసి కుదిరితే ఒక థర్మోమీటర్ అవైలబుల్లో, ఇది ఒక కేటగిరీ సర్జికల్ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, ఇది ఒక కేటగిరీ. అండ్ మెడికల్గా ఏదైనా సడన్గా ఫీవర్ రావడము, హై టెంపరేచర్ రైజ్ అవ్వడము, సడన్గా పేషెంట్కి అలర్జీకి ఏమైనా రావడం, ఇలా ఏమన్నా ఉన్నప్పుడు బేసిక్ మెడిసిన్ లైక్ పారాసిటమాల్, చెస్ట్ పెయిన్ ఏమన్నా ఎక్కువగా ఉంది, ఆస్పిరిన్, ఎకోస్పిరిన్ అంటారు, అది అలర్జిక్ కండిషన్స్లో యాంటీహిస్టమిన్ క్రీమ్స్ ఉంటాయి, అవి పెట్టుకోవడము. ఇంకా ఏదన్నా గ్యాస్ట్రైటిస్ ఇట్లాగా సడన్ పెయిన్ వచ్చినప్పుడు యాంటాసిడ్స్, టాబ్లెట్స్ ఒక కేటగిరీగా పెట్టుకోవాలి. అండ్ డ్రెస్సింగ్ చేయడానికి సర్జికల్కి ఒక కేటగిరీగా, టూ కేటగిరీస్గా మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో సమకూర్చుకోవాలి.
1: కుక్క కాటు, కుక్క కరిచిన వెంటనే దానికి సంబంధించి మొదటగా మనం ప్రథమ చికిత్స ఏం చేయాలంటారు?
0: కుక్క కాటు కామన్గా ఎక్కువ అవుతుంది, వీధి కుక్కలు కూడా బాగా, నా దగ్గర కూడా చాలా కేసెస్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ కుక్క కరిచినప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఫస్ట్ బేసిక్ థింగ్ వచ్చేసి ఆ ఊండ్ ఎక్కడైతే కరిచిందో దాన్ని శుభ్రంగా క్లీన్ వాటర్తో, రన్నింగ్ వాటర్, పారుతున్న వాటర్తో, ట్యాప్ కింద గానో లేకపోతే జగ్గుతో పోయడము, రన్నింగ్ వాటర్ కింద సోప్తో నీట్గా కడిగేయాలి. ఒక 10 మినిట్స్ వరకు కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన పని ఆ ఊండ్ని పరిశుభ్రంగా కడిగేయాలి రన్నింగ్ వాటర్తో, అట్లీస్ట్ ఫర్ 10 to 15 మినిట్స్ వాష్ చేసేయాలి. ఎందుకు ఈ వాష్ చేయడం ఇంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే అందరికీ తెలిసిందే, కుక్క కాటు వల్ల రేబీస్ ఇన్ఫెక్షన్ సోకడము అది ఎంత ప్రాణాంతకమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మెయిన్గా రేబీస్ అన్నది నరాలని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అఫెక్ట్ చేస్తుంది. తెలియని వాళ్ళకి ఇది ఒక అవేర్నెస్ అనమాట. కుక్క కాటుకు మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు కానీ ఈ ఊండ్ కడిగి కానీ సోప్తో కడిగి, కుదిరితే డెటాల్ అయినా పర్లేదు, కడిగి క్లీన్ చేస్తే అది ప్రాణాంతకమైన వ్యాధి నుంచి మనల్ని ఎంతగానో, బ్లడ్ స్ట్రీమ్లో ఆ వైరస్ అనేది కలవకుండా మనం ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఊండ్ కడిగిన తర్వాత వెంటనే మనం దగ్గరలో ఉన్న ARV అని యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని ఉంటుంది కుక్క కాటుకి, సో ఆ వ్యాక్సినేషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో అవైలబుల్ ఉన్న సెంటర్కి వెళ్ళి మనం వ్యాక్సినేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయించుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ అన్నది 4 డోసెస్గా వేస్తారు, కరిచిన రోజు వెంటనే 0 డోస్ అని వేస్తారు, అండ్ 3rd డే, 7th డే, 14th డే 4 డోసెస్గా వేస్తారనమాట. కుక్క కాటు ఎక్కువ ఒళ్ళంతా కరిచేసి సివియర్గా ఉంది అన్న వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కూడా ఇంజెక్షన్స్ వేస్తారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత 1 వీక్కి యాంటీబాడీస్

0: మనకి ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇమ్యూనోగ్లోబులన్స్ అంటే డైరెక్ట్ యాంటీబాడీస్ ని మనము ఇంజెక్షన్ ద్వారా ఇస్తామన్నమాట. సివియర్ కండిషన్ లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ని కూడా ఇంజెక్ట్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఉండదు, అలాంటి వాళ్ళకి 4 డోసెస్ కాకుండా 5 డోసెస్, 0 డోసు, 3rd డోసు, 7th డోసు, 14th డోసు, 28th డోసు, 5 డోసెస్. నార్మల్ మనుషులకి, నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళకి 4 డోసెస్ సరిపోతాయి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ గా ఉన్న వాళ్ళకి 5 డోసెస్ వ్యాక్సినేషన్ అనేది అవసరం అవుతుంది. వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ వల్ల 100% రేబీస్ రాకుండా క్యూర్ అన్నది అయితే ఉంటుంది. ఒక్క వ్యాక్సిన్ మిస్ అయితే ప్రాణాంతకమైన రేబీస్ ని తెచ్చిపెట్టుకున్నట్లే. సో డాగ్ బైట్ కి ఫస్ట్ ఇంట్లో కుక్క కరిచిన వెంటనే వాష్ చేయండి, వెంటనే వ్యాక్సినేషన్ వేయించాలి.
1: పాము కాటు చాలా ప్రమాదం. ఈ పాము కాటుకి ఫస్ట్ మనం చేయాల్సిన ప్రథమ చికిత్స ఏముంటుంది మా శ్రోతలకు తెలియజేయగలరు?
0: పాము కాటు అంటే ఇంకా ఫస్ట్ ఇంకా పాము కరవకుండా మనం జాగ్రత్తకోవాలి, అది ఏం చేయలేము. ఫస్ట్ స్నేక్ బైట్ అన్నది కరిచిన వెంటనే చాలా మంది పానిక్ అయిపోతుంటారు, టెన్షన్ పడిపోవడము, దాని వల్లే వాళ్ళకి ఇంకా లేనిపోని కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి ఆ టెన్షన్ వల్ల. ఫస్ట్ థింగ్ వచ్చేసి పాము కరిచిన వెంటనే పాములో అన్ని పాయిజనస్ ఉండవు, కొన్ని నాన్ పాయిజనస్ ఉంటాయి, కొన్ని పాయిజనస్ ఉంటాయి, రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఆ పాము కరిచిన వ్యక్తికి మనం ధైర్యం చెప్పాలి, అజ్యూర్ చేయాలి, అది ఏం కాదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఏం కాదు అని ధైర్యం చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ దాన్ని సేఫ్ ప్లేస్ లో తీసుకురావాలి, పాము కరిచిన ప్లేస్ నుంచి సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చేయాలి. అండ్ చాలా మంది పాము కరిచిన వెంటనే ప్లేస్ లో పాము కరిచింది, విషం ఓన్లంతా ఎక్కేస్తుంది అని చెప్పి ఆ పాము కరిచిన ప్లేస్ లో గాట్లు పెట్టడము, చాక్తో కొయ్యడము, నోట్తో కరిచి ఆ పాయిజన్ తీయాలని ట్రై చేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. లేదంటే గట్టిగా గుడ్డ చుట్టేయడము, గట్టిగా గుడ్డ చుట్టేయడం ఇవి చేస్తుంటారు. ఇవి చేయకూడదు, ఎందుకంటే మీరు ఒకవేళ అది పాయిజనస్ స్నేక్ అయింది అనుకోండి, పాయిజన్ ఎక్కుతుంది బాడీలోకి. మీరు కదిలించడం వల్ల ఇంకా ఆ ప్లేస్ ని మీరు బాగా గుడ్డ చుట్టి కదిలించడం వల్ల పాయిజన్ అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, మేలు చేయబోయి హాని చేస్తున్నట్లు అవుతుంది అన్నమాట. సో పాము కరిచిన వెంటనే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే సేఫ్ ప్లేస్ కి పేషెంట్ ని తీసుకొని రావాలి. సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చి ఫస్ట్ ఆయనకి ఏ ప్లేస్ లో అయితే పాము కరిచిందో ఆ ప్లేస్ ని ఎక్కువ కదిలించకూడదు. మీరు గుడ్డ చుట్టాల్సిన అవసరం ఏం లేదు, కదిలించకూడదు, ఇమ్మొబిలైజేషన్ అంటారు, ఇమ్మొబిలైజ్ చేయండి. ఎక్కువ కదిలించకుండా ఉంటే పాయిజన్ అనేది ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ ప్లేస్ లోనే ఉంటది, ఎక్కువ బ్లడ్ స్ట్రీమ్ లో మిక్స్ అవ్వదు అనమాట. ఇంకొకటి వచ్చేసి పాము కరిచిన వెంటనే పేషెంట్ ని నియర్ బై పిహెచ్సి కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్తే యాంటీ స్నేక్ వెనం అని మనకి అవైలబుల్లో ఉంటుంది. యాంటీ స్నేక్ వెనం తీసుకొని పాము కరిచిన తర్వాత వెంటనే ఏమి ఎఫెక్ట్స్ చూపించదు, కొంచెం అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నాన్ పాయిజనస్, పాయిజనస్ అన్నాను కదా, పాయిజనస్ స్నేక్స్ లో రెండు రకాలు ఉంటాయి. న్యూరోటాక్సిక్ పాయిజన్ ఉంటుంది, అంటే మన నరాల మీద ప్రభావం చూపించే పాయిజన్. ఇంకొకటి వచ్చి హెమటోటాక్సిక్, మన బ్లడ్ స్ట్రీమ్ మీద, మన కండరాల మీద, ఇలా మన కిడ్నీల మీద ప్రభావం, రెండు రకాల పాయిజన్స్ ఉంటాయి అన్నమాట. న్యూరోటాక్సిక్ పాయిజన్ అంటే మన కామన్ గా నాగు పాము ఇట్లాంటి పాయిజన్. ఆ పాయిజన్ ఏం చేస్తుందంటే మన నరాల మీద ప్రభావం చూపిస్తుంది, వెంటనే మన ఊపిరి తీసుకోవడానికి కష్టం అవ్వడము, కళ్ళు తేలి పడిపోవడము, అన్కాన్షియస్ అయిపోవడం ఇట్లా ఉంటారు అన్నమాట. సో వెంటనే ఏఎస్వి, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఏఎస్వి తీసుకొని మీన్ వైల్ హయ్యర్ సెంటర్స్ కి వెళ్ళాలి. ఎక్కడైతే ఐసీయు సెటప్ ఉంటుందో, ఎక్కడైతే వెంటనే రెస్పిరేషన్ ఆగిపోయినా కానీ ఆక్సిజన్ పెట్టుకునే అవైలబిలిటీ ఎక్కడైతే ఉంటుందో, పేషెంట్ అన్కాన్షియస్ అయితే ఇంటిబేషన్ చేసే అవైలబిలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనం తీసుకెళ్లాలన్నమాట పేషెంట్ని. సో పాము కరిచింది కదా, ఏఎస్వి ఇంజక్షన్ ఇచ్చేసాం, పేషెంట్ బాగుంటాడు, ఇంటికి తీసుకెళ్లిపోదాం అని అనుకోకూడదు. 2 to 3 డేస్ అబ్జర్వేషన్ అన్నది ఇంపార్టెంట్. ఇంకొకటి హెమటోటాక్సిక్ పాయిజన్ అని చెప్పాను కదా, అది వచ్చేసి లేట్గా చూపిస్తుంది ప్రభావం. న్యూరోటాక్సిక్ వచ్చి వెంటనే నరాల మీద ప్రభావం చూపిస్తుంది ఆ పాయిజన్. హెమటోటాక్సిక్ పాయిజన్ అంటే లైక్ వైపర్స్లో అట్లా ఉంటుంది, వైపర్ స్నేక్స్లో, సీ స్నేక్స్ ఇట్లాగా. వాళ్ళని కూడా మనము అబ్జర్వ్ చేయాలి, రీనల్ ఫెయిల్యూర్ ఏమన్నా వస్తుందా, కిడ్నీస్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లివర్కి ఇబ్బంది అవుతుంది ఆ పాయిజన్ వల్ల. వాళ్ళని హాస్పిటల్ సెటప్లో పెట్టుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఏఎస్వి ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ కొనసాగించుకుంటూ, వన్స్ ట్రీట్మెంట్ అంతా అయిపోయి మంచిగా ఉన్నారంటే దాని తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
1: డాక్టర్ గారు, మీకు నచ్చిన పాట ఏదైనా చెప్పండి, మీకోసం మేము ప్లే చేస్తాం.
0: ఇంత అందం ఫ్రమ్ సీతారాం,
1: మీకోసం తప్పకుండా మేము ప్లే చేస్తాం.

0: మరో ప్రశ్న డాక్టర్ గారు, అకస్మాత్తుగా సంభవించే ఛాతీ నొప్పికి ప్రథమ చికిత్సను గురించి వివరించండి.
1: ఛాతీ నొప్పి అంటే చాలా మంది లైట్ చెస్ట్ పెయిన్ వచ్చినా అది హార్ట్ అటాక్ అని చాలా మంది భయపడిపోతుంటారు. ఫస్ట్ థింగ్ అది హార్ట్ నుంచి కార్డియాక్ పెయినా లేకపోతే జస్ట్ మైల్డ్ గ్యాస్ పెయినా అని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో చెస్ట్ పెయిన్, కార్డియాక్ పెయిన్ అయితే అది లెఫ్ట్ సైడెడ్ ఉంటుంది అండ్ అది స్క్వీజింగ్ అంటే పిండినట్టు, అక్కడ ఏదో పట్టి పిండినట్టు ఉంటుంది. ఆ పెయిన్ అన్నది ఎడమ చేతికి పాకడము, ఎడమ దవడకి పాకడము, పంటికి పాకడము, ఇలాగ ఆ నొప్పి అక్కడే ఉండకుండా పాకినట్లు అనిపిస్తుంది. మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి గ్యాస్ పెయిన్ ఎలాంటిది, చెస్ట్ పెయిన్, కార్డియాక్ పెయిన్, హార్ట్ నుంచి వచ్చే పెయిన్ ఎలాంటిది, హార్ట్ అటాక్ ముందు వచ్చే పెయిన్ ఎలాంటిది అనేసి. సో చెమట పోయడము, గుండె దడదడగా చెమట పోయడము, ఇట్లాంటివి హార్ట్ అటాక్ ముందు వచ్చే పెయిన్ అన్నమాట. అండ్ ఈ పెయిన్ మనం రెండు అడుగులు వేసినా, నడిచినా, కొంచెం అలా తిరిగినా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఎందుకంటే హార్ట్ మీద లోడ్ పడి ఆ పెయిన్ ఎక్కువ అవడం ఉంటుంది. గ్యాస్ పెయిన్ అట్లా ఉండదు. గ్యాస్ పెయిన్ సెంటర్లో వస్తుంది, సెంటర్లో వచ్చి మండినట్లు ఉంటుంది. అది ఆ నొప్పి పట్టినట్టు ఉండదు, మండినట్టు అంటే యాసిడ్ వల్ల అన్నమాట. స్టమక్లో యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడం వల్ల ఆ పెయిన్ వస్తుంది, మండినట్లు ఉండడము. అది నడిచిన తర్వాత గ్యాస్ పెయిన్ అనేది పెరగడం అంటూ ఉండదు, నార్మల్ ఎలా ఉన్న పెయిన్ అలానే ఉంటుంది. సో ఇంకా ఆ గ్యాస్ పెయిన్ అన్నది చేతికి పాకడము, రేడియేషన్ అన్నది ఏమీ ఉండదు. సో డిఫరెన్షియేట్ చేసుకొని మీకు ఇది హార్ట్ అటాక్ ముందు వచ్చే పెయిన్ లాగా ఉంది అనిపిస్తుంది అంటే, మీరు ఫస్ట్ థింగ్ మీరు ఎక్కువ అలసిపోవడము, తిరగడం అంతా చేయకూడదు. ఆ పేషెంట్ని తిప్పడము, లేచి నడిపించడం, ఇదంతా వాకింగ్ చేయండి అని చెప్పడం, అదంతా చేయకూడదు. సో రెస్ట్ ఇవ్వాలి పేషెంట్కి, కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత మనకి మీన్వైల్ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడము, ఆన్ ద వేలో తీసుకెళ్తూ ఉండాలి పేషెంట్ని. ఎకోస్పిరిన్ గోల్డ్ అండ్ ట్యాబ్లెట్ అవైలబుల్లో ఉంటుంది. ఏదన్నా మనకి క్లాట్ ఫామ్ అయినా అది తగ్గించడానికి ఆ ట్యాబ్లెట్ మీన్వైల్ మీరు పర్చేస్ చేసి ఒక ట్యాబ్లెట్ పేషెంట్కి వేయాలి. దానివల్ల నష్టం అయితే ఏమీ ఉండదు, అది హార్ట్ నుంచి వచ్చే పెయిన్ అయితే తగ్గుతుంది అన్నమాట. సో ఆ ఒక ట్యాబ్లెట్ అన్నది మీరు దారిలో వేయాల్సి ఉంటుంది. అండ్ గమనించుకోవాలన్నమాట, పేషెంట్ ఏమన్నా బ్రీతింగ్ ఆగిపోతుందా, అన్కాన్షియస్ అవుతుందా.

0: పల్స్ ఏమైనా తగ్గిపోతుందా? పల్స్ ఆక్సిమీటర్ కనుక ఉన్నట్లయితే మీరు ఆక్సిజన్ సాచురేషన్ ని చూసుకుంటూ ఉండాలి. ఇది కాన్షియస్ పేషెంట్ లో మనం చేయాలి. కాన్షియస్ అలర్ట్ గా ఉన్న పేషెంట్ లో పెయిన్ తగ్గుతుందా పెరుగుతుందా, పల్స్ ఎలా ఉంది, ఊపిరాడుతుందా లేదా, ఏమైనా కళ్ళుదిరికి పడిపోతున్నాడా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మీన్ వైల్ ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లే మార్గంలో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అదే చెస్ట్ పెయిన్ తో కొంతమంది సడన్ గా పడిపోతారు, అన్కాన్షియస్ అయిపోయి పడిపోతారు అనమాట. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే, పడిపోయారు కదా అని చాలా మంది వెంటనే పైకి లేపడము, నీళ్ళు చల్లడము, పైకి లేపేసి ఇట్లా చేస్తారు. అలా ఏం చేయకూడదు. అన్కాన్షియస్ అయిపోయిన పేషెంట్ని ఏం చేయాలంటే అలానే పడుకోబెట్టి ఆయనకి ఏమన్నా పడిపోయారు కదా అని నీళ్ళు దాగిపించడం ఇలా చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. అన్కాన్షియస్ అయిన పేషెంట్ మింగలేడు, సో అది కడుపులోకి వెళ్లకుండా లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం కండిషన్ ఈవెన్ మోర్ వర్స్ చేసినట్టు అవుతాము. సో పడిపోయిన పేషెంట్ని లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టేసి బ్రీతింగ్ పల్స్ చూడాలి. పల్స్ ఉందా బ్రీతింగ్ ఉందా చూసుకోవాలి. పల్స్ బ్రీతింగ్ బాగానే కొట్టుకుంటుంది, పల్స్ ఉంది, ఊపిరి ఆడుతుంది అనుకుంటే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే పల్స్ లేదు, బ్రీతింగ్ ఆడట్లేదు, అసలు పడిపోయాడు, అసలు పల్సే తగలట్లేదు, ఊపిరి చూస్తే కనిపిస్తుంది కదా అది కూడా ఏం లేదు అన్న పేషెంట్స్లో ఇంకా మనము ఒకసారి చెస్ట్ మీద ప్రికార్డియల్ థంప్ అంటాము, చెస్ట్ మీద రెండు సార్లు గుద్దాలన్నమాట. గుద్దితే అంటే అదొక షాక్ వేవ్ లాగా హార్ట్ మళ్ళా తిరిగి కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. రెండు మూడు సార్లు అలా గుద్దడం వల్ల ఏమి పేషెంట్కి ఏం ప్రమాదం ఏం జరగదు. ఒకసారి అలాగా చేయాలి. అండ్ దానికి కూడా రెస్పాన్స్ లేదంటే ఇంకా సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. సిపిఆర్ అందరికీ తెలిసిందే, కార్డియో పల్మనరీ రెసిసిటేషన్ అంటాము. సో సిపిఆర్ 30 times మిడిల్ ఆఫ్ ద చెస్ట్లో మనము 30 times పుష్ చేసి దాని తర్వాత మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అన్నది 2 times ఇవ్వాలి. పేషెంట్ కాన్షియస్ అయ్యేంత వరకు, ఆయనకి పల్స్ వచ్చేంత వరకు మనం సిపిఆర్ ఇచ్చుకుంటూ మనం పేషెంట్ని హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళాలి.
1: డాక్టర్ గారు, బొబ్బలు కాలిన గాయాలకి ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలంటారు?
0: కాలిన గాయాలకి అంటే బొబ్బలు కాలిన గాయాలకి చాలా మంది వెంటనే దాని మీద పేస్ట్ రుద్దడము ఏవో పూసేస్తూ ఉంటారు. అలా ఏం చేయొద్దు. ఫస్ట్ కాలిన వెంటనే మీరు చేయాల్సింది ఇంట్లో బేసిక్గా ఏం చేస్తారు, ట్యాప్ వాటర్ కింద, చల్లటి వాటర్ కింద, చల్లగా అంటే ఐస్ వాటర్ కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ కింద, ట్యాప్ కింద పెట్టేసి వేడి అంతా తగ్గిపోయేంత వరకు రన్నింగ్ వాటర్ కింద ఏ ప్లేస్ అయితే కాలిందో అక్కడ ఆ ప్లేస్ని రన్నింగ్ వాటర్ కింద పెట్టేసేయాలి. అండ్ చాలా మంది ఐస్ పెట్టడం అంతా చేస్తుంటారు. ఐస్ పెడితే ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ అంతా కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆడదు. ఐస్ అంతా పెట్టకూడదు. ఓన్లీ మీరు చేయాల్సిన థింగ్ రన్నింగ్ వాటర్ కింద ఆ బొబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంట్లో ఏదైనా యాంటీసెప్టిక్ క్రీమ్, ఏదైనా సఫ్రమైజన్ బేసిక్గా ఉంటుంది ఇంట్లో, సో అది ఉంటే అప్లై చేయండి. లేదు అంటే జస్ట్ కొబ్బరి నూనె ఏదైనా అప్లై చేసి నియర్ బై సెంటర్కి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. బొబ్బల్లో వచ్చిన తర్వాత అది బొబ్బలంతా రేగిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి అవసరమైతే డ్రెస్సింగ్ చేయించుకోవడము, యాంటీబయాటిక్స్ వాడడము, వూండ్ తీవ్రతను బట్టి మనము మేనేజ్మెంట్ అన్నది ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రథమ చికిత్స అనేది చిన్న పిల్లలకి, మధ్య వయస్కులకి, పెద్దలకి, అందరికీ ఒకే విధంగా ఉంటుందా? దాంట్లో ఏమైనా తేడాలు ఉంటాయా?
0: ప్రథమ చికిత్స అందరికీ సేమ్గానే ఉంటుంది. సర్జికల్ అయితే గాయాలకైతే అందరికీ సేమ్గానే ప్రథమ చికిత్స ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకి వచ్చేసరికి ఇప్పుడు చోకింగ్ అంటారు కదా, ఐడియా ఉందా, చోకింగ్ మధ్యలో గొంతులో ఏదైనా ఇరుక్కుపోయి బయటికి రాకుండా, ఆ చోకింగ్ అలాంటివి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. చిన్నపిల్లలైతే బిలో 1 ఇయర్ పిల్లలనైతే చేతి మీద వేసుకొని వెనకాల బ్యాక్ మీద 2 పుష్ ఇవ్వడము, పెద్దవాళ్ళైతే వెనక నుంచి అబ్డామెన్ దగ్గర నుంచి నిలబెట్టుకొని వాళ్ళకి అబ్డామినల్ థ్రస్ట్ ఇవ్వడము, ఇట్లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి చోకింగ్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ మిగిలిందంతా సేమ్గానే ఉంటుంది.
1: డాక్టర్ గారు, అకస్మాత్తుగా ఎవరికైనా మూర్ఛ వ్యాధి వస్తే ఎలాంటి ప్రథమ చికిత్సను అందించాలంటారు?
0: మూర్ఛ వ్యాధి అనగానే చాలా మంది చాలా టెన్షన్ పడతారు. సడన్ గా ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు చూసే వాళ్ళకి భయంగా ఉంటుంది. మోస్ట్లీ పిల్లలకి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడతారు పేరెంట్స్. సో ఫస్ట్ థింగ్ ఏదైనా సరే, ఫస్ట్ థింగ్ ఏది అది చెస్ట్ పెయిన్ అయినా, డాగ్ బైట్ అయినా, స్నేక్ బైట్ అయినా, సీజర్స్ అయినా, ఫస్ట్ థింగ్ టెన్షన్ పడకూడదు, డు నాట్ పానిక్, అసలు భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. మెయిన్గా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే, రెండు రకాలుగా ఉంటాయి ఫిట్స్, జనరలైజ్డ్ సీజర్స్ అంటాము, ఫోకల్ సీజర్స్ అంటాం. జనరలైజ్డ్ అంటే బ్రెయిన్ మొత్తంలో సీజర్ యాక్టివిటీ అనేది ఉంటుంది, ఫోకల్ అంటే ఒక్క పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లోనే సీజర్ యాక్టివిటీ అని ఉంటుంది. సో మీరు ఫస్ట్ పేరెంట్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఎంతసేపు వస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయి అంటే, మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలాగా ఉండాలి ప్రతిదీ కూడా. ఎలా, చేయి కొట్టుకుంటున్నాడా, కాలు కొట్టుకుంటున్నాడా, టంగ్ బయట ఏమన్నా ఉందా, కన్ను ఏమన్నా పక్కకి వెళ్ళడం, మూతి అట్లా ఏమన్నా డిఫార్మిటీ ఏమన్నా ఉందా అని చూసుకొని, అండ్ టైమింగ్ గమనించాలి. మోస్ట్లీ కామన్గా వచ్చే ఫిట్స్ అయితే 2 to 5 minutes తగ్గిపోతాయి, రిజాల్వ్ అవుతాయి. 5 minutes కంటే ఎక్కువ వస్తుంది అంటే వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ అని, స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం ఆ కండిషన్ని. సో వెంటనే మెడికల్ హెల్ప్కి తీసుకెళ్ళాలి. ఫిట్స్ వచ్చిన వెంటనే వాళ్ళని లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టేసి వాళ్ళ నోట్లో ఏది కూడా పెట్టకూడదు, గుడ్డ పెట్టడము లేకపోతే చెక్క ముక్క ఏదో ఒకటి పెడుతుంటారు నాలుగు కొరుక్కోకూడదు అని చెప్పేసి. సో అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గొంతులోకి వేసుకునేసి, వాళ్ళకి తెలియదు కదా, కాన్షియస్లో ఉండరు, గొంతులో పడిపోయి ఇంకా మనము అది కాంప్లికేట్ చేసినట్లయితుంది. నోట్లో ఏం పెట్టకూడదు, ఏదన్నా చుట్టుపక్కల వాళ్ళకి ఫిట్స్ వచ్చినప్పుడు ఏదన్నా షార్ప్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే అవి ఫస్ట్ తీసేయాలి. వాళ్ళ కింద పడినప్పుడు అవి తల తగలడం ఇలా ఉంటుంది, అవి తీసేయాలి. అండ్ చేతిలో తాళాలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు, దానివల్ల యూజ్ ఏం లేదు. ఎలాగో వచ్చిన ఫిట్స్ అన్నది దాని యాక్టివిటీ 2 to 5 minutes వరకు ఉంటుంది, దాని తర్వాత తగ్గుతుంది. తాళాలు పెట్టినంత సేపు తాళాలు పెడితే అది తగ్గడం అన్నది ఏం ఉండదు. సో నోట్లో ఏం పెట్టకూడదు, భయపడకుండా లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టేసి వాళ్ళ పక్కనే ఉండి ఎంతసేపు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మీరు అది తగ్గాక హాస్పిటల్కి అన్నది తీసుకెళ్లడం ఉంటుంది. ఫిట్స్కి వచ్చేసి ఎందుకు వస్తుంది కాజ్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి పిల్లలకి ఊరికే జ్వరం వస్తే ఫిట్స్ వచ్చేస్తుంది, సో ఆ కేసు వేరే. కొన్ని కొన్ని కాజ్ ఏం లేకుండా కూడా ఫిట్స్ వస్తుంది, సో సీటీ తీయించడం, ఎంఆర్ఐ తీయించడం, ఈజీ తీయించడము, ఇలాంటివి చేసి కాజ్ ఏంటో కనుక్కొని దానికి ట్రీట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు. మా శ్రోతల కోసం ప్రథమ చికిత్స గురించి, అది ఏ సందర్భాల్లో ఏ విధంగా చెయ్యాలి అనే విషయాల గురించి చాలా స్పష్టంగా వివరించారు.
0: థ్యాంక్ యూ మూవీ.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు. మీరు ఇంతవరకు ప్రథమ చికిత్స గురించి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ ఏ ఉమాదేవి, నిర్వహణ శ్రీ ఏ విజయ్ భాస్కర్ రెడ్డి.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 to 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF. చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 rupees ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో అమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
6: ఆకాశవాణి సింగపూరి ఎఫ్ఎం కేంద్రం 92.7 మెగాహెర్ట్స్ పై శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి తొలి శ్రోతలైతే పలకరిద్దాం. అలాగే శ్రోతలు ఎవరైతే ఈ కార్యక్రమానికి కాల్ చేయాలి అనుకుంటారో వారు 0861233310 లేదా 102 ఫోన్ నంబర్లు మరొకసారి కూడా తెలియజేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 0861233310 లేదా 102. మరి ఈ నంబర్లకు కాల్ చేయండి. తొలి శ్రోతను పలకరిద్దాం.

0: హలో ఎవరిచండి?
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
1: సార్? బాగున్నారా సార్?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు ఇవాళ
1: సార్? శృతిలేయులు సినిమాలో తెల్లవారదేమో స్వామి అనే పాట సార్.
0: తప్పకుండా అండి, వినిపిస్తాను.
1: నా మిత్రుడు కాదర్ భాషా కోసం సార్ ఈ పాట, మహమ్మద్ రఫీ జాకీరు.
0: రైట్ అండి, తప్పకుండా వినిపిస్తాను. అలాగే శ్రోతలకు ఒక చిన్న విన్నపం, ఎవరైతే రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉన్నారో వారు కొద్దిగా ఒక 3-4 రోజులు ఇలా చిన్న గ్యాప్ ఇస్తే మిగతా వారికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రోతలందరికీ కూడా తమ పేర్లు వినాలనేటువంటి ఆసక్తి ఉంటుంది, తమ వాయిస్ వినాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ఒక చిన్న గ్యాప్ ఇస్తే మిగతా వారికి కూడా, అంటే కొత్త శ్రోతలు మన ఆకాశవాణికి పరిచయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో సహృదయంతో సహకరిస్తారని భావిస్తూ మరి శ్రోతకు ఉన్నటువంటి పాట ఇప్పుడు విందాం.

0: మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: బాగున్నారా సార్?
0: బాగున్నానండి, బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట వినమంటారు?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ సార్.
0: జాకీర్
1: గౌరవనీయులైన డైరెక్టర్ తమలం నాగేశ్వరరావు గారికి, మా డాక్టర్ గారు ఆబిద్ హుసేన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్.
0: డాక్టర్ కాదు, పరిచయకర్త. ఓకే, చెప్పండి.
1: మాట చెప్తాను సార్. ఇందాక ఉత్తరాలు బాగా కార్యక్రమం బాగా జరిగింది.
0: ధన్యవాదాలండి.
1: కానీ ఒక శోత మాత్రం పెట్టాడు, చేసిన వాళ్ళే చేస్తున్నారని. కానీ ఫోన్ చేయడం చాలా కష్టం సార్, వాట్సాప్ పెట్టడం చాలా ఈజీ.
0: కానీ
1: ఇష్టం వాళ్ళది కదా సార్, ఒకరిని విమర్శించడం మన హక్కు కాదు. ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు చేయని.

0: ఇక్కడ విమర్శించలేదు, విమర్శలకు తావలేదు. సో ప్రతి ఒక్కరికి కూడా హలో ఒక జాకిర్ గారు వద్దు కానీ ఒకరిని విమర్శించడం కాదు, కానీ యాక్చువల్ అందరూ సహకరిస్తే బాగుంటుంది. అందరి కాల్స్ని కూడా స్వీకరిద్దాము. మీకు ఏ పాట కావాలో చెప్పేయండి, ఇప్పుడు వినేద్దాము.
1: విమర్శించడం లేదు, శ్రోత ఏంటంటే బాధ పెట్టకుండా, శ్రోతల్ని బాధ పెట్టకుండా వాళ్ళు కూడా చేసుకుంటే ఇబ్బంది ఏముంది.
0: రైట్ అవకాశం ఇవ్వాలి కదా, మనం కూడా
1: అర్థం చేసుకుంటే బాగుంటుంది.
0: అలాగే అంటే మనం కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి
1: తెలిసిందిలే అని చెప్పి ఈ పాట మా ఫ్రెండ్స్ అందరి కోసం సార్. ఇందాక నా మిత్రుడు గోపి నాకు ఫోన్ చేశాడు.
0: రైట్ అండి, రైట్. తప్పకుండా అండి, శ్రోతలందరి కోసం, మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం లక్ష్మీ కటాక్షం నుంచి పాట వినిపిస్తాను, విందామండి. అంటే అందరికి కూడా కోరుకుంటుంది తమ గళం వినాలని. సో అందరి పాటలు వింటే ఇంకా మన శ్రోతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి సహృదయంతో అర్థం చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం చిత్రం నుంచి శ్రోత కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుండి సుప్రియ సార్.
0: సుప్రియ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: మగధీరా నుండి బంగారు కోడి పెట్టేస్తాను.
0: మగధీరా నుంచి
1: బంగారు సిద్ధేశ్వర గారు సుప్రియ సార్.
0: ఒక్క నిమిషం అండి, మీరు కోరినటువంటి పాట కోసం చూస్తున్నాను. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: బాగున్నారు. దీంట్లోంచి బంగారు కోడి పెట్ట తప్పకుండా అండి. మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విన్నామండి. ధన్యవాదాలండి.

మరో కాలర్తో మాట్లాడదాం. హలో అభిరుచి అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట విందామంటారు? రఫీ గారు బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి రఫీ గారు, ఏ పాట విందాం, ఏ సినిమా నుంచి? తప్పకుండా అండి, మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా అండి? అందరి కోసం, మన రేడియో లిజనర్స్ అందరి కోసం రైట్ అండి, మీరు కొన్ని పాట అయితే ప్లే చేస్తున్నాను, విందామండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు వీరయ్య సార్. నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి వీరయ్య గారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: ఎన్టీ రామారావు గారు నటించిన ఒకే కుటుంబం సార్.
0: ఒకే కుటుంబం నుంచి కోరుకున్న శ్రోతలు ఉన్నారా? రైట్ అండి, మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా అండి?
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అండి.

0: ఆకాశవాణితో జోడి కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి ఇప్పుడైతే వాట్సాప్ ద్వారా శ్రోతలుకున్న సినీగీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు కలిసం మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఒకసారి పరిశీలిద్దాం. ఇరుముడి చిత్రం నుంచి మా కోసం ఓ పాట వినిపించండి అంటూ ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ పంపించారు. మరి మీరు కొన్న పాట ఇప్పుడు విందాం.

శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినిగితాల కార్యక్రమం హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరి నెల్లూరు బాలాజీ నగర్ నుంచి రాంబాబు లక్ష్మి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. మా కోసం విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి బటర్ఫ్లై పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

మరి మీరు విన్నటువంటి ఇదే పాటను వినిపించమని కోరుతూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహవాను జైనుద్దీన్, ఆవిద ఆయుష మనకు వాట్సాప్ పంపించారు. అలాగే వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు కూడా ఒకసారి చూద్దాం. శ్రోతలు ఎస్ఎంఎస్ సర్దార్ ఇనమడి నుంచి, అలాగే మొహమ్మద్ రఫీ, బాలయ్య, అహుబిల వెంకటేశ్వర్లు, కిరాణ కుటుంబస్థాన్, ధనంజయ్, తబలా మస్తాన్, ఇతర మిత్ర బృందం. శ్రోతలు జరిపోతున్న బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. శ్రోతలు లెనిన్ చిత్రం నుంచి ఎట్టా ఎట్టా పాట వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకుటి శేఖర్, వీరందరి కోసం లెనిన్ చిత్రం నుంచి ఈ పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. మనకు ఈ వాట్సాప్ సందేశాన్ని శ్రోతలు పేర్లు ఎక్కడ ఎక్కడున్నాయి బ్రహ్మయ్య కర్నూలు నుంచి వాట్సాప్ సందేశం పంపించారు.

కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అలాగే శ్రోతలు రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనిత్ రాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ ఉన్నారు. అలాగే శ్రోతలు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వాట్సాప్ సందేశం పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు అందరు కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఉన్నారు. శ్రోతలు ఓకే పేరు ఇక్కడ రాశారు, సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్ ఇతర కుటుంబ సభ్యులు. వీరితో పాటు శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవణపల్లి గ్రామం నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య బాబు వీరందరూ కూడా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఉన్నారు. వీరితో పాటు శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. అలాగే వీరు ఈరోజు సెప్టెంబర్ 12 ప్రసిద్ధ నటి అలాగే జంతు ప్రేమికురాలకు అమల అక్కినేని గారి జన్మదినం అంటూ తెలియజేస్తూ మరి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ్, సదానందప్ప, లింగరాజు, మోక్షిత్, యశ్వంత్, సుధీర్ వాట్సాప్ సందేశాన్ని పంపించారు. శ్రోతలు తుమ్మలచెర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, నారాయణరెడ్డిపేట నుంచి మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇతర కుటుంబ సభ్యులు. గూడూరు నుంచి షేరు మున్ని వీరు రంగబలి చిత్రం నుంచి మీరు వినబోయేటువంటి ఈ పాట వినిపించమని కోరుతున్నారు. మరి శ్రోతకున్నటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. రంభ ఉర్వశి మేనక చిత్రం నుంచి మా కోసం నా కంటి మీద పాట వినిపించండి అంటూ విశ్వనాథ్ కోవూర్ నుంచి, అలాగే శ్రోతలు తలుపుల పల్లెక్రమం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, వీరితో పాటు శ్రోతలు సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి, స్వాతి ఓకే పాట అడుగుతున్నారు, పేరు లక్ష్మమ్మ కిషోర్ గనగలూరు విలేజ్ నుంచి. రైట్, మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. జయలక్ష్మి బెంగళూరు నుంచి, శ్రోతలు మీ కార్యక్రమాలు బాగుంటాయి అంటూ రాస్తూ సుబ్రమణి బెత్తనపల్లి కర్ణాటక నుంచి, సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం అంటూ మనకు సోమనాథం జనార్దనరావు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. శ్రోతలు పద్మ, రేణుకాదేవి, రవి, రేష్మ, రియాన్స్, లక్కీ సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి, వీరితో పాటు శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, రైట్ మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. ఎస్, శ్రోతలు పేర్లు ఎక్కడ రాశారు, మహబూబ్ నగర్ నుంచి విహాన్ష్ విద్వాన్, రామకృష్ణ, రవళి, లక్ష్మీకాంత్, అలాగే వెంకటేష్, సత్యవతి వీరందరూ కూడా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. సో ఇంకా కూడా ఉన్నాయి చూద్దాం. చోటుపాల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. శ్రోతలు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. అలాగే మనకు మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మారాణి, అక్షర, కృప. హైదరాబాద్ వనస్థలీపురం నుంచి దూర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప. శ్రోతలు కట్ల సతీష్, సుమృత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్లవారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, అలాగే డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, మరి వీరందరి కోసం రంభ ఊర్వశి మేనక చిత్రం నుంచి ఓ పాట విందాం.

మరొక వాట్సాప్ సందేశం ఉండిపోయింది. మరి ఈ వాట్సాప్ సందేశం మనకు హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్ పంపించారు. మరి మన కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయి అంటూ వారు ఈ వాట్సాప్ సందేశంలో పంపించడం జరిగింది. మరి శ్రోతలు కోరినటువంటి అన్ని అంటే వాట్సాప్ సందేశాలన్నీ కూడా చదవడం జరిగింది, అలాగే పాటలు కూడా వేయడం జరిగింది. కాబట్టి ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం రైట్ లాస్ట్ మనకు ఇంకొక మెసేజ్ ఉంది. మూసాపేట జిల్లా మహబూబ్ నగర్ నుంచి నరేష్, మిర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకర్, లక్ష్మీ, నరసింహ, సో అందరి కోరిక మేరకు పాటలు కూడా వినిపించడం జరిగింది. ఇప్పుడైతే స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వసుదైక కుటుంబం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం.

0: యావత్ ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్ వైపు మళ్లింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్దమైంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు రేపు జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచంలోని పలు దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువా సుబియాంటో, ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 7 ఏళ్ల విరామం తర్వాత భారత్లో పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సభ్య దేశాల నాయకులతో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యకురాలు దిల్మా రౌసెఫ్లు ఈ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్ల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ది ప్రాధాన్యతలను గలమెత్తేందుకు భారత్ ఈ వేదికను సిద్దం చేసింది. ప్రపంచ జనాభాలో సగం వాటా ఉన్న ఈ బ్రిక్స్ కూటమి ఢిల్లీ వేదికగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశమైంది. ఇక ఈ బ్రిక్స్ సమావేశాలను పురస్కరించుకుని భారత్కు వచ్చిన పలు దేశాల అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ జీడీపీలో 40% బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందన్నారు. ఈ బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందన్నారు. ఐటీ, ఏఐ రంగాల్లో భారత్ దూసుకువెళ్తోందని, బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ వేగంగా సాగుతుండటంతో ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని చెప్పారు. ఐటీ, ఏఐ రంగాల్లో భారత్, టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా, ఏరోస్పేస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. ఇలా బ్రిక్స్ కూటమి దేశాల నుంచి విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని, పాశ్చాత్య దేశాలతో ఇవి పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్పై బహుముఖంగా దాడి జరుగుతోందన్న ఆయన, అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ దేశంపై అక్రమంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2006లో 4 దేశాలతో బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు 21 దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా 25% పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం సుస్థిరాభివృద్ధికి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తాయన్నారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా और बिजनेसेस के लिए अवसर बढ़ाना. इसलिए हमारी अध्यक्षता में हमने एग्रीकल्चर, हेल्थ, स्किल्स और स्मार्ट ग्रिड जैसे क्षेत्रों में नए कोऑपरेशन नेटवर्क का गठन किया है. स्टार्टअप्स और एसएमईज को मार्केट और फाइनेंस से जोड़ने के लिए हमने ब्रिक्स इंक्यूबेटर नेटवर्क, ब्रिक्स एमएसएमई पोर्टल और ब्रिक्स स्टार्टअप इनोवेशन फंड जैसी पहले की है.
0: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి అమెరికన్ పౌరునికి $5,000 ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మిడ్ టర్మ్ కన్వెన్షన్ లో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్లేనని, అప్పుడు వారికి $5,000 లభిస్తాయన్నారు. దానిని ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు.
2: Only I can make this promise to you, and here is my promise. If the Republicans win the House of Representatives and the United States Senate, both of them, because of our economic, tremendous economic success, like in history we've never had anything like what's happening, but because of our tremendous strength and success economically, I will issue a dividend to every adult citizen in the United States of America for $5,000. Very much like a successful company will do a cash distribution to its shareholders.
0: అయితే అమెరికాలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడు

0: పాలనా కాలం సగం పూర్తయ్యాక అంటే రెండేళ్లకు ఒకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లుంటాయి. దిగువ సభని పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలు ఉండగా సెనేట్ లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. నవంబర్ 3 జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో 435 దిగువ సభ సీట్లతో పాటు 3వ వంతు సెనేట్ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్లో బలం చేకూరుతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోయినట్లయితే అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలను నిలువరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సభలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని దక్కించుకోవడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అమెరికానే గెలుస్తుందని చెప్పారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధికి ట్రంప్ జలసంధిగా పేరు మార్చాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
1: And food prices and almost every other item are rapidly going down. And by the way, oil would be going down as soon as we win the war with Iran, which is taking place right now. We're winning it. We control the Hormuz Strait. I think we should call the Hormuz Strait, we should call it the Trump Strait. I should get some. It's going to be called, ladies and gentlemen, I'll have an announcement. We'll call it the Trump Strait, and I'm sure the Iranian leadership will be thrilled with that.
0: అదేవిధంగా అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఇంకా యుద్దాన్ని కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ అణ్వాయుధ ఆకాంక్షలను సులభంగా నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్ ఇకపై ఎక్కువ కాలం ఆ భారాన్ని మోయలేదని, అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే ఆ దేశం ఒత్తిడిని తట్టుకోలేక లొంగిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆదివారం నుంచి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా ఆర్థిక సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా నౌకలు, ఇంధన రవాణా మార్గాలపై దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ చమురు రవాణాకు సంబంధించిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా చమురు సహజవాయువు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి కొత్త పరిమిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు కూడా ఇరాన్ తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన 5 ముడిచమురు రవాణా నౌకలపై అమెరికా బలగాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ వెల్లడించింది. మంగళవారం చేపట్టిన ఈ దాడుల్లో 4 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు, మరో నౌక దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియాలో బుధవారం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని కేష్మ ద్వీపంతో పాటు సిరిక్, మినాబ్ కౌంటీల తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా నివేదించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $100 దాటి $101.21 వద్ద ముగిసింది. హార్మూజ్ జలసంధి ద్వారా సాధారణంగా జరిగే చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హార్మూజ్ జలసంధి గుండా కేవలం 7 నౌకలు మాత్రమే ప్రయాణించాయని, సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 125 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్దానికి సంబంధించి గతవారం కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నుంచి రష్యా తమ దేశపు క్షిపణులు, డ్రోన్లతో యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేసింది. అమెరికా శాంతి దూతలు జార్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు యుక్రెయిన్ రష్యాలో పర్యటించి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే కీవ్ నగరంపై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 5 మరణించగా 35 పైగా గాయపడ్డారు. కీవ్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధులు కొన్ని మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, భవిష్యత్ చర్చలకు ఇవి ఉపయోగపడవచ్చని చెప్పారు. ధాన్యం రవాణా, ఇంధన మౌలిక వసతులు, యుద్ద ఖైదీల మార్పిడి వంటి అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలోని అనక్ క్రకౌటో అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందడంతో భారీగా అగ్నిపర్వత బూడిద వెలువడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాల్లో విమాన సేవలకు దీని కారణంగా అంతరాయం ఏర్పడింది. 1500 పైగా విమానాలు, సుమారు 170,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంతో బూడిద మేఘం

0: సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు చేరింది. అయితే 2018లో జరిగినట్లుగా సునామీ ముప్పు ప్రస్తుతం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగో తూర్పు ప్రాంతంలోని బుకావ్ నగరంలో ఉన్న ఓ ప్రాంతంలో మొదట ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు మంటలు వేగంగా వ్యాపించాయి. పురాహ ఉజమా ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తరాఫ్రికాలో గురువారం కీలకమైన దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అల్జీరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిపిన చర్యలు ప్రేరేపితమైనవని పేర్కొంటూ అల్జీరియా ఈ నిర్ణయం తీసుకుంది. యుఏఈకి చెందిన సైనిక పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాణిజ్య విమానాలకు 2020 చివరి వరకు మినహాయింపునిచ్చింది. చైనాలో గురువారం ఓ నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావో నగరంలోని ఓ నౌక నిర్మాణ కేంద్రంలో విదేశీ జెండాతో ఉన్న కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓషన్ మెలడీ అనే బల్క్ క్యారియర్ అయి ఉండొచ్చని, మరమ్మతుల కోసం చింగ్డావో బహే షిప్ యార్డ్ లో ఆగిందని అధికారులు వెల్లడించారు. H1B వీసాదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-డే గ్రేస్ పీరియడ్ అనే పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS వెల్లడించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియకముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. E1, E2, E3, H1B, H1B1, L1, O1, TN కేటగిరీస్ కింద ఉన్న నాన్ ఇమిగ్రెంట్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా జరుగుతున్న 2026 US ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబలంక వరుసగా 4వ సారి US ఓపెన్ ఫైనల్ కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన 3వ సీడ్ జెస్సికా పెగులాను 7-5, 6-2 ఆమె ఓడించారు. మరో సెమీఫైనల్ మ్యాచ్ లో 2వ సీడ్ ఎలెనా రెబిక్నా 4వ సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్ పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తొలిసారి US ఓపెన్ ఫైనల్ కు ప్రవేశించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని వినిపించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ పంపిస్తున్నారు. కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి. 2026 కాదు 2027లో కూడా ఎక్కడ జరుగుతుందో ఆన్సర్ చెప్పేశారనమాట. ఎనివే ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే కనుక న్యూఢిల్లీ అనమాట. అండ్ ఈ బ్రిక్స్ నాయకుల సదస్సు సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు హర్విల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే

అండ్ అగైన్ బ్రిక్స్ కి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను అనమాట. 2026 ఈ బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866244144. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపోత్సవ. క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 2026 బ్రిక్స్ సమావేశంలో మొత్తం ఎన్ని సభ్య

దేశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలా మంది తాన్సులు పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనందరావు కాల్ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదోచి సక్కుబాయ్ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు ఆనందపురం నుంచి ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలవందరపాడు గ్రామం నుండి ఖాసిం మత్తుజావాలి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రవి వర్మ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా గారు భవానీపురం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఫుల్ వర్షం మేడం అంటూ పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరంటే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమత వెంకట లక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపిస్తున్నారు అనమాట. ఎస్, ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి కలిసి రెండింటికి ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు దామర్ల పెద్దమస్తారు గారు పంపిస్తున్నారు. మంగళగిరిలో చాలా కూల్ గా ఉంది అంటూ పంపిస్తున్నారనమాట. సో బట్ నేను అడిగిన ఆన్సర్ అయితే మీరు పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే హ్యాపీ గణేష్ చతుర్థి అంటూ పంపించేస్తున్నారు, అనంత తొందరకి అంటూ అడ్వాన్స్ గా పంపించేస్తున్నారు అనమాట. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ అయితే పంపించలేదు మీరు కూడా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరులో బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే గనక 11 దేశాలు అనమాట. సో 11 దేశాలు ఇస్ రైట్ ఆన్సర్. సో చాలా మంది కూడా రైట్ ఆన్సరే పంపించేశారు. అండ్ అలాగే జస్ట్ ఇప్పుడే మళ్ళీ కొంతమంది ఆన్సర్లు పంపిస్తున్నమాట, నేను ఆన్సర్ రివీల్ చేసేసాక. ఎవరు పంపిస్తున్నారు అంటే గనక పండిమిత్ర సుబ్రహ్మణ్యం గుడివార నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అగైన్ నేను రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా మళ్ళీ ఇంకొక ఆన్సర్తో పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి పంపిస్తున్నారు, మీ పేరు మర్చిపోయారండి పంపించడం, ఊరు మాత్రమే పంపించారు. ఓకే డానియల్ అనూష గారా, ఓకే నెక్స్ట్ మాకు వర్షం వద్దామా లేదా అన్నట్లుగా ఉంది అంటే పంపిస్తున్నారు. పెద్దపల్లి నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఓకే ఇక్కడైతే బాగా పడుతుంది వర్షం. ఎనివే ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. అండ్ సాంగ్ కంటే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇవాళ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే గనక భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసింది, వాట్సాప్ చేయాల్సింది నెంబర్ 0866-24-8814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉన్న వివిధ భారతి 101.3 FM with your RJ Deepu.

వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా

0: తీసుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను కదా, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన నుంచి జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, మా పెడనలో ఇన్నాళ్లకి వరుణు ఖండించాడు వర్షం పడుతుంది అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హ్యాపీ గణేష్ చతుర్థి అడ్వాన్స్ గా అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే మీ పేర్లు చెప్పకుండా మొత్తం మా ఆర్జల పేర్లు నింపేశారు, సో మీ పేరైతే లేదు. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు, సో ప్లీజ్ మీరు మెసేజ్ పంపించేటప్పుడు మీ ఆన్సర్ తో పాటు మీ పేరు ఊరు కూడా ప్రతి మెసేజ్ లోనూ పంపించండి. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ ఎదొచ్చి సక్కుబాయ్ గారు సూపర్ సాంగ్స్ అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే అహ్మదాబాద్ నుంచి సాయి పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏమీ పంపించలేదు. అండ్ అలాగే పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ ఎవరు పేరేమీ పంపించలేదు అండ్ ఆన్సర్ కూడా పంపించలేదు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి సత్యభార్గి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా భవానీపురం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆచ్య మేడం అండి పంపించేస్తున్నారు, ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి చెన్నై నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ క్వశ్చన్ కి. సో అవన్నీ కూడా చదువుతాను, అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండని వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే గిపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ ఇందాక అడిగాను కదా ఆల్రెడీ, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సో చాలా ఆన్సర్లు అయితే వచ్చేసి, సో ఎవరు పంపించారు అంటే కనుక ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ మత్తుజా వాళ్ళే పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటగిరి శివతేజ్ జగిత్వాల గారు జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, అంటే కొంచెం ఇండైరెక్ట్ గా పట్టారు బట్ రైట్ ఆన్సర్ అయితే పెట్టారనమాట. చాలా ఫన్నీగా పెట్టారు ఆన్సర్. ఎనివే నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే మేఘన పర్వీన్ కావ్య శ్రీనివాస్ గారు పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకట

లక్ష్మీ రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు. ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ బట్ కరెక్ట్ అవార్డింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా పంపించారు. ఎనివే నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పండితమిత్ర సుబ్రహ్మణ్యం గుడివాడ కృష్ణా జిల్లా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక హాయ్ మేడం మీ ప్రశ్నకి జవాబు అంటూ పంపిస్తున్నారు హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక అండ్ హనీ పంపించేస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి పంపిస్తున్నారు వర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొత్తి బాయ్ అంటూ పంపిస్తున్నారు. బట్ మీరైతే ఆన్సర్ పంపించలేదు, ఓన్లీ మీ పేర్లు మాత్రమే పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వెన్నెల వెన్నెల పాట ద్వారా మాకు వర్షం పంపించారా అంటూ పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరంటే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పంపించేస్తున్నారు గంగి శెట్టి చాందిని, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నాకు నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే విజయవాడ నుంచి పంపిస్తున్నారు బట్ మీ పేరైతే చెప్పట్లేదు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఇందాక కూడా మీరే పంపించారు, పేరు లేకుండా ఓన్లీ ఆన్సర్ మాత్రమే పంపిస్తున్నారు. ఓకే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హయాతి అండ్ అస్మిత విజయవాడ నుంచి మీరే చెప్పండి అంటూ పంపిస్తున్నారు, నేను ఎలాగో చెప్తాను ఆన్సర్. ఎనివే నెక్స్ట్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబ్బాయ్ అజయ్ శృతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో నేనే చెప్తున్నాను ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే గనక భారతీయ అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ని పెట్టాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు? సో ఆ దేశం పేరేంటో మీకు తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించినా తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు అని చెప్పేసి. సో చాలా మెసేజ్లు అయితే వచ్చేసినాయి. సో ఎవరు పంపించారో చూసేద్దాం. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి నెల్లూరు హర్నాదాపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహమూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హయాతి హస్మిత రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ రామానగర్ నుంచి బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం

ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదొచ్చి సక్కుబాయ్ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఈరోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటూ పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వినాయక చవితి పండుగ అంటే అందరికీ ఇష్టమే, నాకు మరీ ఇష్టం ఎందుకంటే వినాయక చవితి మరణాడు ఋషి పంచమి నాడే అంటూ పంపించేస్తున్నారు. మీరు అచ్చగా ఇంకా వినాయక చవితి మూడులోనే ఉన్నట్లున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దిగోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్ భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మత్యబాయ్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, లాస్ట్ ప్రశ్నకి ఆన్సర్ అంటూ పంపించారు. ఎనీవే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత శ్రీలంకని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారనమాట. సో శ్రీలంక ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఇంకొక మెసేజ్ కూడా వచ్చేసింది ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే శ్రీలంక ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 52 నిమిషాలు 15 సెకండ్లు కావస్తుంది. ఇంకా మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అన్ని విషయాలు అయితే షేర్ చేశాను అండ్ యూస్ఫుల్ విషయాలు షేర్ చేశాను అని అనుకుంటున్నాను. సో తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మార్నింగ్ నుంచి నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఈ రోజు ఎంకరేజ్మెంట్ డే కాబట్టి ఈ రోజు అనే కాదు ఎప్పుడు కూడా. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందుండండి. ఒక చిన్న మాట చాలు వాళ్ళకి బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్ అనేటువంటి వస్తుంది. అండ్ అలాగే సో మధ్యతరగతి కుటుంబంలో మనం ఎలా పొదుపు చేసుకోవచ్చు, ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం కదా. సో అవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం. సో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కటి కూడా అందరికీ యూస్ఫుల్ గానే ఉంటుంది. అదే మరి ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డన్ విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ అడ్వాన్స్ ఒక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది మీ ఆజదీపు. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

भारती एफएम 101.3। विंटनारो विविध भारती एफएम 101.3।

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. రష్యా ఎప్పుడు ఐరోపాను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ బెదిరించబోదన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలిరోజు సదస్సు జరగనుంది. విజయవాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. విజయవాడలోని ప్రముఖ ప్రాంతాలైన బెంజ్ సర్కిల్, ఎంబీ రోడ్,

అంధరుడితో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంజ్ సర్కిల్ కోడల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు క్షేత్రస్థాయిలో దిగి డ్రైనేజ్ నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలు ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు రామచంద్రాపురం ముమ్మిడివరం నగర పంచాయతీలో పలు కాలనీలు జలమయమయ్యాయి. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల నేడు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాస్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకొచ్చిన బెన్ షెల్టన్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నెంబర్ 1 రిబకినా డిఫెండింగ్ ఛాంపియన్ సబలింకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

भारती एफ एम 101.3। హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఇంటరైపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం తులసి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మనమైతే ఉన్నాం సినిమా కపులు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇంతకి ఎందుకు మిరపకాయ మూవీ నుంచి ఈ సాంగ్ ప్లే చేశాను అంటే కనుక, ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే, ఆల్రెడీ అంతకుముందు సూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ రీ

రిలీజ్ చేయడం కదా. మరి రవితేజ నటించిన మిరపకాయ మూవీని సెప్టెంబర్ 18 న రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట. సో మళ్ళీ ఎవరైనా ఈ మూవీని థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 18 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నీ స్నేహ మూవీ అనమాట సెప్టెంబర్ 19 న థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో నీ స్నేహ అనే మూవీని మళ్ళీ ఎవరైనా థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 19 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నీ స్నేహం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఇంకా అసలు రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ ఏంటి సెప్టెంబర్ లో అనేవి ఇవాళ సినిమా కబుర్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నీ స్నేహం మూవీ నుంచి సాంగ్ వింటూ స్టేట్ యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏంటి అంటే కనుక నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట. మరి ఈ మూవీకి అక్కి విశ్వనాథ్ రెడ్డి అయితే దర్శకత్వం వహించారనమాట. ఓ సరికొత్త స్పై కథాంశంతో ఈ మూవీని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. మరి ఈ మూవీ మనందరి ముందుకి థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అంటే కనుక September 18th ఈ సినిమా అయితే మనందరి ముందుకి రాబోతుంది అనమాట. అలాగే డీజే టిల్లు సినిమాతో మనందరినీ నవ్వించిన దర్శకుడు విమల్ కృష్ణ, ఆయన దర్శకత్వంలో రూపొందించిన ఎంటర్టైనర్ ఏంటి అంటే కనుక టైటిల్ చాలా డిఫరెంట్ గా అండ్ వెరైటీగా ఉంటుంది తెలుసా. ఏంటి అంటే కనుక అనుమాన పక్షి. ఎస్, మీరు విన్నది నిజమే, నేను అన్నది కూడా నిజమే అనమాట. మరి టైటిల్ అయితే అదే. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అంటే కనుక September 18th మనందరి ముందుకి రాబోతోంది అనమాట. రాగ్ మయూర్ అలాగే మెరీన్ ఫిలిప్ అయితే హీరో ఇంకా హీరోయిన్ గా ఈ మూవీలో నటించడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మనందరం థియేటర్స్ లో చూడాలి అంటే ఇందాక చెప్పాను కదా September 18th వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. మరి ఇంకా నేను అప్డేట్స్ అయితే చెప్పేస్తాను మూవీస్ కి సంబంధించింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం టిల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ వెలట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి అప్డేట్స్ అయితే చెప్తూ ఉన్నాను కదా. పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏంటి అంటే దయారా అనమాట. నిజ జీవిత ఘటనలు ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ మూవీ అయితే తెరకెక్కించారనమాట. మరి ఈ మూవీ మనందరి ముందుకు ఎప్పుడు రాబోతుంది అంటే సెప్టెంబర్ 18 న రిలీజ్ అవ్వబోతుంది అనమాట, హిందీలో ఇంకా మలయాళంలో. సో ఈ మూవీని చూడాలి అనుకుంటే, అంటే కొంతమందికి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసమే దయారా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ మూవీని సెప్టెంబర్ 18 అయితే చూసేయచ్చు. సో అదనమాట ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. రాష్ట అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను వర్చువల్ గా ప్రారంభించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి పింజ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా వేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు

నిలిచిపోయాయి. రెండేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతి రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో జీఏడీ టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణం వేగంగా జరుగుతుందని అధికారులు వివరించారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన ఎత్తైన శిఖరం స్పైర్ నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలు పెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. వివాదాల పరిష్కారంతో పాటు సత్వరమే న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్లు ఎంతో దోహదం చేస్తున్నాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్లలో వేలాది కేసులు పరిష్కారమవుతున్నాయని కక్షిదారులు, ప్రజలు లోక్ అదాలత్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాకలక్ష్మి, జానకిదేవి, టీటీడీఈఓ ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిని ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ ఈవోలతో ముఖ్యమంత్రి చర్చించారు. 18వ బ్రిక్స్ కూటమి సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12 గంటల 9 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో తెలుసా? నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట, అంటే జాతీయ ప్రోత్సాహ దినోత్సవం. అంటే అసలు దీని గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది మీ అందరికీ కూడా ఈరోజు. అంటే అసలు ఈరోజు మనం ఏం చేయాలి, ఒక్క మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, అవన్నీ కూడా ఇవాల్టి డే స్పెషాలిటీ అంటే ఇవాళ మీకు తెలిసాలో మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఇవాళ డే స్పెషాలిటీ నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట, అంటే జాతీయ ప్రోత్సాహ దినోత్సవం. సో ఓకే, అటు నుంచి ఇటు చెప్పినా ఇటు నుంచి ఇటు చెప్పినా ఫైనల్ గా అసలు ఎంకరేజ్ చేయడానికి మనం ఏం చేయాలి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి మాట్లాడటానికి. మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తా అండ్ ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. యాక్చువల్ గా ఈ మాట లాస్ట్ లో చెప్పాలి కదా, కానీ ఎంకరేజ్మెంట్ అంటే ఏంటో మరి అలా ముందే వచ్చేస్తుంది అనమాట. సో అంత అంటే నేను ఆలోచించా మీ అందరి గురించి ఆలోచించి ఈ టాపిక్ చెప్పాలి అని చెప్పి గట్టిగా ప్రిపేర్ అయిపోయాను. సో అందుకే నచ్చుతుంది అని చెప్పి ముందే అనేసా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇందాక ఆల్రెడీ స్టైల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేశాను కదా, సూపర్ హిట్ సాంగ్. ఇప్పుడు కూడా మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మనసు తలకి మౌనరాగ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు మనుషులు నిరుత్సాహపడడం సహజం. ఎందుకు అంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ఎవరికీ తెలియదు కాబట్టి. అలాంటప్పుడు ఒకరిని ప్రోత్సహించడానికి మనం చేసే చిన్న ప్రయత్నమే వాళ్లల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతుందన్నమాట. అవునా కాదా? మరి మాటే కదా మనలో ధైర్యాన్ని నింపాలన్నా కృంగదీయాలన్నా ఏదైనా సరే మాటే అన్నమాట. మరి ఈరోజు మనం ఏం చేయాలి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. అలాగే మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఉత్తమ మార్గం ఏంటో తెలుసా? ఇతరులని ఉత్సాహపరచడానికి ప్రయత్నించడమే. ఇది నిజంగా నిజం. ఈ మాట నేను అనలేదు, ఎవరన్నారు అంటే కనుక మార్క్ ట్వైన్ అన్నారనమాట. మళ్ళీ చెప్తున్నాం మీ అందరి కోసం, మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఉత్తమ మార్గం ఇతరులని ఉత్సాహపరచడానికి ప్రయత్నించడమే. ఇది నిజంగా నిజమని ఎందుకు అన్నాను అంటే, సో ఏదైనా రాసినప్పుడు మీ అందరికీ ఏదైనా షేర్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా టాపిక్ చెప్పాలి అనుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఆటోమేటిక్ గా మేమందరం కూడా ఎలా లిజనర్స్ ని ఎంటర్టైన్ చేయాలి, ఎలా ఉత్సాహపరచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఆటోమేటిక్ గా మేము కూడా అప్పుడు ఉత్సాహంగా ఉంటాం. సో ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇలాంటి మాటలన్నీ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనల్ని మనం ఉత్సాహపరచుకోవడానికి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఉత్సాహపరచాలి అనే ఆలోచనే మనం అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో అనుకునేలా చేస్తుంది అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ చుక్కల్లో చంద్రుడు అనమాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒక్కోసారి మన ప్రయాణంలో నిరాశల దారుల్లో నడవాల్సి వస్తుందన్నమాట. ధైర్యం అనేది కోల్పోతూ ఉంటాం. బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలు ఎవరికీ కనిపించవు కదా. మరి మనసుకు తగిలిన గాయాలు ఎప్పటికీ ఎవరికీ కనిపించవు అనమాట. అలాంటప్పుడే మనల్ని మనమే ఓదార్చుకోవాలన్నమాట. నడిచే దారులు ఎంత కఠినంగా ఉన్నా మన ప్రయాణం అయితే ఆగిపోకూడదు. ఇప్పుడు పిల్లలైతే అసలు ప్రతి చిన్నదానికి సూసైడ్ చేసేసుకోవడం, ఏది జరిగినా సరే ఏదో టీచర్ తిట్టారనో లేదంటే అమ్మా నాన్న తిట్టారనో ఇలాంటి చిన్న చిన్న కారణాలతో సూసైడ్ చేసేసుకోవడం చాలా చాలా విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. బట్ అలా కాదు, మనకి ఎప్పుడైనా సరే ఏది చెప్పినా సరే అంటే మనం మంచిగా నేర్చుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అనమాట. అసలు ఎంకరేజ్మెంట్ అనేది జీవితంలో ఎంత అంటే మనకి బాగా శూన్యంగా అనిపించినప్పుడు ఒక ధైర్యం ఒక మాట ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మనకి నెక్స్ట్ అసలు లైఫే మారిపోతుంది అనమాట. ఒక చిన్న మాటకి అంత పవర్ అయితే ఉంది. మరి ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి మీ అందరి కోసం, ప్రతిరోజు వచ్చినట్టే 12:30 అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. అంతవరకు స్టే ట్యూన్ 2 1.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: TFM 101.3.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా

0: అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామాజిక నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్దికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: ब्रिक्स इंक्यूबेटर नेटवर्क, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురు గ్రంథ సాహిబ్ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురు గ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయ, సామరస్యాల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ, గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురు గ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య, పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019 ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా

ఆరు రాష్టాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్టాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000 చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యకులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో మోకిలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 ఓడించి భారత్ జట్టు ఫైనల్స్ చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇందాకే చెప్పాను, ఒక్కొక్కసారి మన ప్రయాణంలో నిరాశల దారిలో నడవాల్సి వస్తుంది, అలాంటప్పుడు ధైర్యం కోల్పోతూ ఉంటాం. మరి బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలైతే ఎవరికి కనిపించవు. అలాంటప్పుడే మనల్ని మనం ఓదార్చుకోవాలి అని ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్పాను అంటే, చాలా వరకు మనల్ని మనలాగే ప్రేమించగలిగేది కేవలం ఎవరు, తల్లిదండ్రులు మాత్రమే అనమాట. అలాంటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకి అంటే వాళ్ళు మనకి అందించే ప్రోత్సాహం మనకి బలం అవుతుంది. దాని తర్వాత మంచి చెడులని అసలు మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసి అన్ని కూడా మనం డిస్కస్ చేసేది ఎవరితో, స్నేహితులతో. ఆ మాటే చాలా బాగుంటుంది కదా. సో స్నేహితుల ప్రోత్సాహం కూడా మనకి బలం అవుతుంది. కన్నీరైనా కష్టాలైనా ఏదైనా సరే చివరి దాకా మన వెంటే ఉండి అన్నిట్లో తర్వాత మనల్ని సపోర్ట్ చేసేది ఎవరు, జీవిత భాగస్వామి కదా. మరి జీవిత భాగస్వామి అందించే ప్రోత్సాహం కూడా మన బలమే అవుతుంది. కానీ ఏ బంధం ఎంతవరకు ఉంటుంది అనేది నిజంగా మన ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు మన ప్రయాణంలో మనం పూర్తిగా ఒంటరిగానే నడవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరి ప్రోత్సాహం మనకి లభించకపోవచ్చు. అప్పుడే కదా మరి రియల్ గా మనల్ని మనం సరి చేసుకోవాలి, డీలా పడిపోకూడదు. ఇలా ఒంటరిగా అయిపోయాను, ఎవరు మన చుట్టూ ఉన్నట్టు అనిపించదు. అలాంటప్పుడే మన ప్రయత్నంతో ఎట్లా అంటే ఇలాంటి పరిస్థితులు మనల్ని వెనక్కి లాగినా సరే మన ప్రయత్నంతో మనం ముందుకే నడవాలన్నమాట. దీనికి సంబంధించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నీలో నువ్వు నడిచి చూడు, నిన్నే నువ్వు తలిచి చూడు, నీతో నువ్వే గెలిచి చూడు, నీకై నువ్వే మలిచి చూడు. నిన్నటికి నువ్వు గతమైనా నేటికి నువ్వు కొత్త కాదా, నిన్నటికి నువ్వు మారకున్నా నేటి

తోని మారరాదా. ఎంత బాగున్నాయో కదా ఈ మాటలు. మరి నిన్నటికి మనం ఒకలాగా ఉన్నా, మరి నిన్న మనకి ఈ రోజుకి గతమే అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మారిపోదాం. ఎందుకంటే మనల్ని మనం సమర్థించుకోకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని సరి చేసుకుంటూ, అంటే విమర్శల్ని అన్నిటినీ సానుకూలంగా తీసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. కాబట్టి జరిగిపోయినవన్నీ హాయిగా మర్చిపోండి. ఏదైనా ఇప్పటి వరకు మీరు చేయలేకపోతే నేను చేయగలను అని మీకు మీరే అనుకోండి. ఒకళ్ళకి మనం చేయగలిగిన నిజమైన సహాయం ఏంటి అంటే అందించే ప్రోత్సాహమే అనమాట. ఏంటది, మీతో మేమున్నాం అనే ఒక్క మాట వాళ్లలో ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే ఆటోమేటిక్గా ఎప్పటికీ, అంటే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారనమాట. అదే నిజమైన మానవత్వం కూడా. మన మాటలు వాళ్ల మనసుని ఫిల్ చేసేలాగా ఉండకూడదు, వాళ్ల మనసుని చేరి ధైర్యాన్ని నింపగలగాలన్నమాట. ఓడిపోతున్నామని తెలిసినప్పుడు జనరల్గా మన నమ్మకమే మన ఏమవుతుంది, భయంగా మారి మన మనసుని పీడిస్తూ ఉంటుంది. సాధించగలమని మనం అనుకున్నప్పుడే అదే నమ్మకం ధైర్యంగా మారి మనతో ముందడుగు వేయిస్తుంది. కాబట్టి ఎలా అనుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సింది మనమే అనమాట. ఇంకా మాట్లాడుకుందాం జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. ఇవాళ మీకు తెలిసారో, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

ఒకవైపు ఉన్నారు అని అనిపించినా కూడా మీ వ్యక్తిత్వాన్ని వక్రీకరించిన, నిజమైన సహాయాన్ని స్నేహాన్ని సందేహించిన, ఓర్పుని పరీక్షించిన, కాలం కూడా అనుకూలించకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోల్పోకుండా ఉండాల్సిందేంటి, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. ఎందుకు అంటే ఆత్మవిశ్వాసం ఉన్న చోట ఆత్మ గౌరవం అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి మన మనుగడకి ఆయుష్ల ఆత్మగౌరవం ఊపిరిపోస్తుందన్నమాట. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ఈరోజు కూడా అంటే ఈరోజు ఎవరైతే మీ అంటే మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారో, మీ పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఖచ్చితంగా ఒక చిన్న మాట కదా ఈరోజు వాళ్ళతో మాట్లాడేసేయండి, క్షమించగలిగితే క్షమించేసేయండి. ఎందుకంటే అదేదో వాళ్ళంత అంటే వాళ్ళ తప్పుని మనం యాక్సెప్ట్ చేశామని కాదు, మనకి మనం ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఒకళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా మనం క్షమించేశాము అంటే మనకి మన మనసులో ఇంకా ఎలాంటివి ఉండవు, మనం చాలా క్లీన్ గా ఉంటాం. ఎప్పుడైతే మన మైండ్ మనసు రెండూ క్లీన్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా అద్భుతాలు అయితే జరుగుతాయి. రియల్ గా చెప్తున్నాను ఈ మాట అయితే. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఒక మాట చెప్పండి, ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఓకే అప్రిషియేషన్ బానే ఉంటుంది, మరి విమర్శలు కూడా ఉంటాయి కదా, మరి విమర్శలకి కృంగిపోకుండా ఉండడం ఎలా అంటే, విమర్శలు చెప్పే వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు మనలో మనల్ని ఇంకా బెస్ట్ వర్షన్ గా మారుస్తూ ఉంటారనమాట. అంటే మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పి అనుకొని విమర్శించే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మనం ఇంకా బెటర్ పర్సన్ గా మారడానికి వాళ్ళు చెప్పేవన్నీ నోట్ చేసుకోవాలి. సో అంతే కదా. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళని మనం శత్రువులాగా చూడకుండా ఉండం, అట్ ద సేమ్ టైం మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, కేవలం ఒకరిని ప్రోత్సహించడానికి జాతీయ ప్రోత్సాహ దినోత్సవం మాత్రమే పరిమితం కానవసరం లేదు. మంచి పని ఎప్పుడైనా ఏ రోజైనా ప్రారంభించవచ్చు. కాబట్టి ఒక చిన్న మాటే కాబట్టి చక్కగా ఒకళ్ళని ఎంకరేజ్ చేసేయండి, ధైర్యాన్ని నింపండి, మీరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారనమాట. అది మరి సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తో మీకు తెలిసే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేజ్ యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ యల్లాప్రగడ. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలి రోజు సదస్సు జరగనుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. 7 ఏళ్లలో ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఢిల్లీ వేదికగా ఇరు దేశాలు పాల్గొన్న తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇదే. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. నాటో విస్తరణ ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్తో యుద్దం కొనసాగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. రష్యా ఎప్పుడూ ఐరోపాను బెదిరించలేదని భవిష్యత్తులోనూ బెదిరించబోదన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలకు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి బెంజ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లా జీకేవీవి మండలంలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా వేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాక్లు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను

వర్చువల్గా ప్రారంభించారు. రెండేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగంగా చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో జీఏడీ టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు స్టీల్ డయాగ్రేడ్ నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన ఎత్తైన శిఖరం నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలు పెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. జూనియర్ ఆసియా కప్లో ఇప్పటికే పురుషుల జట్టు ఫైనల్కు చేరుకోగా తాజాగా మహిళా జట్టు అదే బాట పట్టింది. సెమీస్లో సౌత్ కొరియాపై భారత్ విజయం సాధించింది. 5-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. చైనా, జపాన్ జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో భారత్ టైటిల్ పోరులో తలపడనుంది. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాజ్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకొచ్చిన బెన్ షెల్టన్ టీఆఫ్ఓపై గెలిచి ఫైనల్కు చేరాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆయన తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నంబర్ 1 రెపకిన డిఫెండింగ్ ఛాంపియన్ సబలింకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

వి వీక్ లాగా అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు దాటి 40 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ ధీరాలో అసలు ఇటీవల కాలంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి, ఎవరు ఎలాంటి అవార్డులు దక్కించుకున్నారు, ఏం సాధించారు, అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ నేనున్నాను అనమాట. వింటూ స్టేట్ ఉంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఇటీవల కాలంలో వీరలు సాధించిన విజయాలు ఏంటి అనే వాటి గురించి. మరి ఎవరు ఏం సాధించారు అంటే గుంటూరుకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ పి విజయ గారు అన్నమాట. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూఎస్ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారనమాట. డబ్ల్యూఎస్ఓలోని 95 దేశాలకు చెందిన 3,005 మంది సభ్యుల్లో 18 మంది డైరెక్టర్లను ఎన్నుకోగా అందులో విజయ కూడా ఒకరన్నమాట. ఎన్నిక ద్వారా ఈ ఘనత సాధించిన తెలుగు రాష్ట్రాల్లోని మొదటి వ్యక్తిగా విజయ అయితే నిలిచారనమాట. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే కనుక ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారనమాట. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళల్లో ఈ జాబితాని ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిందనమాట. అలాగే నీతా అంబానీకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఏఏపీఐ హ్యుమానిటేరియన్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగిందనమాట. మరి ఎందుకు ఈ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేశారు అంటే కనుక విద్య, ఆరోగ్యం, క్రీడలు, సంస్కృతి ఇలాంటివి అన్ని రంగాల్లో ఆమె సేవల్ని గుర్తిస్తూ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేయడం అంటే నీతాకి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి వందనకి చోటు దక్కిందనమాట. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న వారిలో అటు పురుషుల నుంచి ఇటు మహిళల నుంచి ఈ జాబితాలో స్థానం దక్కిన ఏకైక ప్లేయర్ ఎవరు అంటే స్మృతి మందన కావడం విశేషంగా అనుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక అంటే 17 సెంచరీలు సాధించిన రికార్డు కూడా స్మృతికే దక్కిందనమాట. ఒకే క్యాలెండర్ ఏడాదిలో వన్డేలో 1000కి పైగా పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా స్మృతి మందాన ఈ ఘనత అయితే సాధించేసింది. సో అదనమాట సంగతి. మరి ధీరలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకున్నాం కదా. కొన్ని క్షణాల్లో మీకోసం తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి 1:20 అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ఎలా ఉన్నా?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
4: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులు

0: అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయల ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
1: రాష్ట్రంలో 1,271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
2: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఎ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ was undertaken in 2021 and we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
1: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంచ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుమలలోని

0: వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సంక్షేమం, సుపరిపాలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ
1: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఒక కొత్త వరవడి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి, ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ
2: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తర్వాత వేడ్ చేస్తారు, మళ్ళీ బ్లడ్ అన్ని చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి నీకు ఆరోగ్యం అట్లా ఉంది అన్ని చెప్తా ఉంటారు. అన్ని టైంకి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్లు.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

దొంగ దొంగది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం సుమన్ ర్యాప్ రోడ్ మ్యాప్ 2030 అనమాట. సుమన్ రోడ్ మ్యాప్ 2030 అసలు ఏంటి? సుమన్ రోడ్ మ్యాప్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. సో మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేని కోసం, ఎవరి కోసం, అంటే దీని లక్ష్యం ఏంటి? సో దీనివల్ల మహిళలకి, ముఖ్యంగా వాళ్ల సంక్షేమానికి ఎలాంటి యూజెస్ ఉంటాయి, అవన్నీ కూడా, అంటే టోటల్ గా అసలు ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 అంటే ఏంటి అనేది వాళ్ళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆనంద మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ భారతీయ సాంగ్.

మనం అయితే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. మరి ఇంకా ఏంటి దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక రక్తహీనత, పోషకాహార లోపం, యుక్త వయసు బాలికల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర ప్రసూతి సేవలు, నవజాత శిశువుల సంరక్షణ లాంటి సవాళ్లు గిరిజన మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో చాలా తీవ్రంగా అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. అందుకే వాటిని అధిగమించేందుకు సంతానోత్పత్తి, మాతృత్వం, నవజాత శిశువుల అంటే బాల్యం, యుక్త వయసు నుంచి వాళ్ళకి ఆరోగ్యంలో ఉండే చూసుకోవడం, పోషకాహారం అంటే ఇలా ప్రతి అంశాన్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో వాటికి సంబంధించి అన్ని అంశాలని అనుసంధానం చేస్తూ మెరుగైన సేవలు అందించేలాగా ఈ రోడ్ మ్యాప్ ని రూపొందించడం జరిగిందన్నమాట. ఇలాంటి సేవలు అందరికీ అందించి తల్లి బిడ్డల ప్రాణాలని కాపాడటం, అలాగే 2030 నాటికి అంటే 2030 నాటికి మాతృ మరణాల నిష్పత్తిని ప్రతి లక్షకి 70 కంటే తగ్గించడం అన్నమాట. అలాగే శిశు మరణాల రేటును కూడా గణనీయంగా తగ్గించడమే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు అనమాట. సో కేంద్ర ప్రభుత్వం నిజంగా కేవలం మాతా శిశు సంరక్షణ అనే ఒక చిన్నదాన్ని అంటే వీళ్ళకి సంబంధించిన

ప్రభుత్వం అయితే ఇంకా చాలా చాలా చేస్తోంది. సో నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుందాం, దీరాలో వచ్చినప్పుడు ఇంకా అసలు ఎలాంటి పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఇవాళకైతే మరి సుమన్ రోడ్ మ్యాప్ 2030 ఏంటి అనేది అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నా. మరి దీరా ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు మీ అందరి కోసం నేను నాగా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో దీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను విఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా, బట్ దానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు పంపించేశారనమాట. పెడల జోగానందరావు కాలి నుంచి అప్పల్ రాజు గారు, అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి నుంచి అనమాట. ఇంకా అందరికి అంటే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ వీళ్ళందరూ మెసేజెస్ పంపించేశారు. అలాగే జేరుపోతుల బుచ్చయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి, ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే రాజేష్ రెడ్డి అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ కూడా అనమాట. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఎవరు, విజయవాడ నుంచి కరుణ గారు అనమాట. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, అలాగే ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు, వీళ్ళందరూ జాన్సన్ విజయవాడ నుంచి. సో వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం అయితే జరిగింది. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా ఏ మాత్రం లేట్ చేయకుండా. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి ఏం చేయాలి, 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే నేను బలాదూర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. ఈ సాంగ్ వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరింత అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తిరుమల విజయలక్ష్మి గారు అనమాట. ఓకే, ఫ్రమ్ తిరుమల అంటున్నారు విజయలక్ష్మి గారు, తిరుమల నుంచి హాయ్ అంటున్నారు. ఆన్సర్ అంటే ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, క్వశ్చన్ అయితే విన్నర్ అని అనుకుంటున్నా. ఇంకా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటున్నారు అనమాట. ఓకే, మీరు కూడా వినేసేయండి అలా అయితే వాని పాటలు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాంగ్ ఆన్సర్ ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి. అలాగే విజయవాడ నుంచి కరుణా గారు రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే కనుక తిరుపతి నుంచి భాగ్యలక్ష్మి, దివ్య సుదర్శిని వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటున్నారు. ఎక్కడి నుంచి? రంగాపురం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. శృతి అంటున్నారు నేను ప్రసన్న అని చెప్పి చాలా సార్లు చెప్పాను కదా మార్నింగ్ నుంచి, విత్ యూ రాజ్య ప్రసన్న, విత్ యూ రాజ్య ప్రసన్న అంటూనే ఉంటా. ఎనీవే, నేను వచ్చినప్పుడల్లా శృతి మ్యామ్ని తలుచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పుట్టపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేసేయడం జరిగింది. సరే, మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళందరి కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఒకసారి అడిగేస్తున్నాను. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? సరే, ఒక

క్లూ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు మనం వేరే రాష్ట్రాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మరి ఈ మాటల్లో క్లూని పట్టుకొని ఎవరు మెసేజ్ చేస్తారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు అనేది చూసేద్దాం. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మీ మెసేజ్లు అన్ని పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే నేను మీ అందరికీ మల్లెల వాన అయితే కురిపించబోతున్నా ఫ్రమ్ ద మూవీ రాజా అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక క్వశ్చన్ కి ఇప్పుడు చాలా మంది అంటే క్లూ ఇచ్చేసిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుజరాతీ గంజి శ్రీను గారు అనమాట. ఓకే, గుజరాతీ అని పంపించారు. యాక్చువల్ గా అది గుజరాత్ అనుకుంటా. అండ్ ఎక్కడి నుంచి అంటే గంజి శ్రీను గారు నందలూరు నుంచి అనమాట. మీరు పంపించింది ఒకవేళ గుజరాత్ అయితే కనుక ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు నంజల్ డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి అనమాట. కౌస్తుభా మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గౌతమ్, ఉషశ్రీ, హైందవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మధు ప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట తిరుపతి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎక్కడి నుంచి గడ్డ వెంకయ్య గారు అనమాట. ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే ఓకే ఓకే, మీరు మొత్తం అంతా అలా పిన్ కోడ్ లాగా పంపించేశారు. మీ ఆన్సర్ ఏంటి అనేది అర్థమైంది, కరెక్టే పంపించారు. గడ్డ వెంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే అలా కన్ఫ్యూజ్ అయిపోయా. అండ్ దాంతోపాటు ఆన్సర్ కూడా బయటకు తెప్పించేశారు మీరు వెంకయ్య గారు ఈరోజు. సో ఇంకేముంది, అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇంకేముంది చెప్పేశారు కదా. అలాగే ప్రసన్న గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంటే వీళ్ళందరూ నేను రివీల్ చేయకముందే పంపించేశారులే. ఎవరు అంటే కనుక నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట, ఎక్కడి నుంచి, కర్నూలు నుంచి. అండ్ అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను అంటున్నారు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఓకే, ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి హాయ్ అంటున్నారు. మీరు క్వశ్చన్ కి అయితే రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముంబై నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాన్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భవానీపురం విజయవాడ నుంచి కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం, రామ్నగర్, బొడ్డు, బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ వీళ్ళందరూ కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు, బట్ ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి హాయ్ అంటున్నారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే అంగర కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆదిలాబాద్ జిల్లా జోధ్ మండలం పోచర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్ ఇంకా నవనీత కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుబ అమటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి నమస్తే అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే వినలేదనుకుంటా. ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక నేను చెప్పేస్తున్నా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం అని అడగడం జరిగింది. సో అప్పుడప్పుడు మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు అని చెప్పి క్లూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్ అయితే కరెక్ట్ గానే పంపించారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఇప్పుడు నేను మీ అందరి మీద సిరిమల్లెల వాన కురిపించిపోతున్నాను అనమాట. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక వాన మూవీ నుంచి ఈ లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేజ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతోంది. రాష్టంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు ఈ నిబంధనల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన సోమవారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించినందున జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక భారత జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక మీరు విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్నయ్య నుంచి అనమాట. మరి క్వశ్చన్ అయితే మీ అందరూ అంటే క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కింది అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ ద మూవీ కో అంటే కోటి అనమాట. వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

డగ్లస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్ పంపించేశారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక ఏం నరేష్ ఇంకా మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే మాధవి ఆంజనేయుల గారు బూదన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే రేణుకా గోపరాజు గారు కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అలాగే పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మిర్యాదగూడ నుంచి అనమాట చిన్నమ్మాయి గారు మెసేజ్ చేశారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రణబీర్ సింగ్ అనమాట, ఇంకా నందలూరు నుంచి. ఆహా మీరు పంపించిన ఆన్సరా? ఓకే ఓకే. మీ పేరేంటి అనేది అసలు అర్థమే కాలేదు. గంజి శ్రీను అనమాట నందలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నేను చాలా క్లియర్ గా చెప్తాను కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి అని చెప్పి ప్రతిసారి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తూనే ఉంటాను. కానీ ఏంటో అన్ని వింటావా ఏంటి కదా కదా. సో ఇంకా ఎవరు అంటే కనుక పుట్టుపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అనమాట మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటుపాలెం నుంచి రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రమేష్ వెంకటాచలపతి అనంతపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది నేను లాస్ట్ లో ఆన్సర్ రివీల్ చేసినప్పుడు చెప్పేస్తాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభ అనమాట నంజాల డిస్ట్రిక్ట్ నుంచి ఆత్మకూరు నుంచి ఒకటి పంపించారు, కరెక్టే పంపించారు. అలాగే రమేష్ తోంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు అంటే పేరు అదేం దామోదర్ రెడ్డి గారు అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ శేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బిజిలీ వెంకటేష్ శ్యామ్లా వీళ్ళందరూ అనమాట ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంట సురేష్ గారు, మీరు ఒకళ్ళ పేరు పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వరుణ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు మధుసూదన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పాపినిపాలెం నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అసలు పంపించలేదు, చాలా మంది పేర్లు పంపించారు ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఆదోరి మండలం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజ్కుమార్, నిహారిక వీళ్ళందరూ అనమాట మీరు పంపించిన ఆన్సర్లు అయితే అవన్నీ తప్పు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి మీరు పంపించినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా క్వశ్చన్ వినలేదు అంటున్నారు ఎవరు, రాజోల్ నుంచి జయేంద్ర గారు, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తాం మీకోసం, టైం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అప్పలరాజు గారు అంటే సరిగా రావట్లేదు అంటున్నారు, మేబీ అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే అయి ఉండకపోవచ్చు. ఒకవేళ యాప్లో అయితే ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి, అంటే బయట క్లైమేట్ కూడా బాగోలేదు కదా, సో దానివల్ల ఏమైనా అయి ఉండొచ్చు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంతమంది మొత్తానికి ఆన్సర్ తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది 72వ. అలా రివీల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మెసేజ్ అయితే వచ్చేసింది రాజోల్ నుంచి జయన్న గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి నేను చెప్పేస్తున్నాను, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కింది అంటే మీరు అన్నట్టు ఇద్దరికి దక్కింది అనమాట సంయుక్తంగా. ఎవరు అంటే కనుక కార్తీక్ ఆర్యన్ అనమాట. ఓకే, మూవీ ఏంటి అంటే కనుక చందు ఛాంపియన్ అనే మూవీకి కార్తీక్ ఆర్యన్కి దక్కడం జరిగింది. అలాగే మమ్ముట్టి గారికి కూడా. మూవీ ఏంటి అంటే కనుక బ్రహ్మయుగం అనమాట. సో
చాలా మంది మమ్ముట్టి గారి పేరు పంపించారు, అలాగే చాలా మంది లిజనర్స్ లో కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టి అని ఇద్దరు పేర్లు పంపించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇది. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఏడు రంగుల వానని కురిపించబోతున్నాను. అసలు ఎంత బాగుంటుంది, అది ఎలా ఉండబోతుంది ఏడు రంగుల వాన తెలియాలి అంటే 18 pages మూవీ నుంచి ఈ సాంగ్ వినాల్సిందే అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ టు 101.3 వివిధ భారతి అసాం.

వెల్కమ్ విత్ యు నౌ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, చాలా సింపుల్ అనమాట. మూవీ ఏంటి, ఆ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. మరి సాంగ్ అయితే వినేసేయండి, వింటూ మరి ఆన్సర్ అయితే ఆలోచిస్తూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. తెలుసు కదా ఆన్సర్ ఎలా చేయాలి అనేది, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపించేసేయాలి. ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తుంది.

ఏమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఆ మూవీ నేమే ఆన్సర్ అవుతుంది. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సిందే. రాజోలి నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా మెర్సీ విజయ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గౌస్లో అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట, నోటెడ్ మీరు చెప్పిందైతే అండ్ ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలియదు మాకు తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు, తెలియనివి తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే.

కదా లైఫ్ అంటే. అండ్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాను. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మేడం ఏంటి క్వశ్చన్ ఆన్సర్ తెలీదా? కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారనమాట. ఓకే, ఆల్రెడీ క్వశ్చన్స్ అదే, ఈ సాంగ్ మూవీ ఏంటి, మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగా, అదే క్వశ్చన్ అయితే ఇప్పుడు మీరు విన్న సాంగ్. ఇంకా రత్నం గారు వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చౌడపల్లి నుంచి, చౌడేపల్లి నుంచి అనమాట, అన్నమయ్య జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామోదర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే కనుక బుక్కాపురం విలేజ్ నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక హీరో హీరోయిన్ నేను అడగలేదు కదా, మూవీ నేమ్ ఒకటే అడిగా, మీరైతే హీరో హీరోయిన్లని కరెక్ట్ గా పంపించారు, బట్ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. ఎం మురిహరి యశోద వీళ్ళనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కొట్టూరి లక్ష్మణ్ నవనీత వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక బోత్ మండలం ఆదిలాబాద్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అచ్చంపేట నుంచి, అచ్చంపేట మండలం నుంచి అనమాట, ఎవరు గంటా సురేష్ గారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవసేన అనమాట తిరుపతి నుంచి, అందరూ కూడా కరెక్ట్ గానే చెప్తున్నారు హీరో హీరోయిన్ నేమ్స్, కానీ ఆ సినిమా ఏంటి అనే కదా. అండ్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జీవి ప్రకాష్ కుమార్ గారు ఎక్కడి నుంచి అంటే కనుక పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి ఎవరు, దేవి జయన్న అనమాట, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే రేవతి రాజశేఖర్ వీళ్ళందరూ నెల్లూరు నుంచి, వీళ్ళు కూడా మాకు తెలియదు అంటున్నారు. అండ్ అలాగే ఇంకా ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. మరి ఇంకా నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను, ఎవరు ఏంటి అనేవి ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు, ఎవరు కొంతమంది తప్ప ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించేశారనమాట. మరి ఇంతకీ ఏంటి అసలు అంటే కనుక మీ అందరూ పంపించిందే ఆ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. అందరూ కూడా ఇందులో నచ్చిన విషయం ఏంటి అంటే ఆన్సర్ పంపి, సినిమా పేరు తెలియకపోయినా హీరో హీరోయిన్ ఏమైతే అందరూ కూడా కళ్యాణ్ రామ్, ఇంకా సింధు తులాని అని చెప్పి కరెక్టే పంపించేశారు. మరి మూవీ కదా నేను అడిగింది, అతను ఒక్కడే అనమాట. సో అతను ఒక్కడే ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మీ అందరి కోసం నేను ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో మరి వాళ్ళందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించబోతున్నాను, ఫ్రమ్ ద మూవీ రణం అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. హాయ్ ప్రసన్న మేడం గారు, బాగున్నారా అంటూ శ్వేత, లక్ష్మి, నిషిక వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కనుపూర్ నుంచి అనమాట. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అంటే కనుక రామకృష్ణయ్య గారు ఆల్రెడీ మీరు మెసేజ్ అయితే పంపించేశారు. సరే, ఇందాక అడిగిన క్వశ్చన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో మీ అందరి కోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి ఇందాక మళ్ళీ అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తే మళ్ళీ నేను చదివితే ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్న వాళ్ళ కోసం, అంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఆ క్వశ్చన్ బై అంటే ఆ క్వశ్చన్ అయిపోయింది. ఆ తర్వాత సాంగ్ కూడా వినేశారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? ఓకే, మీ అందరి కోసం మీరు అడగకుండానే మళ్ళీ ఇంకొకసారి కూడా అడుగుతున్నాను. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రమ్ ద మూవీ డాడీ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేజ్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ముందు మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదివేసేయాలి. చూసేద్దాం ఎవరు పంపించారు అంటే కనుక జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుంచి అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్ కి బాయ్ బాయ్ చెప్పేమని చెప్పేశాను కదా, మళ్ళీ అదే పంపిస్తున్నారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక దామోదర్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, మీరు ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా మెర్సీ విజయ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే రేణుక గోపరాజు కడప నుంచి అనమాట. ఇంకా వెంకట చలపతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు నల్గొండ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి వీళ్ళందరూ కూడా అనమాట, థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా హర్ష కుమార్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ అనమాట, అండ్ ఆన్సర్ అసలు పంపించలేదు. అండ్ ఇంకా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి అనమాట లక్ష్మణ్ నవనీత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బి మధుప్రసాద్ అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మలాన్బి అనమాట కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, మరి మీరు ఆన్సర్ కూడా పంపించేసేయాల్సింది కదా ఈ క్వశ్చన్ కి కూడా. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు అసలు అర్థం కాలేదు, కొంచెం కామాలు అలాంటివి ఏమైనా ఉంటే బాగుండేది. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు శేషసాయి రోహన్ వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. మీరు కూడా అసలు ఆన్సర్ పంపించలేదు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ ఇంకొక 10 నిమిషాల తర్వాత చెప్పుకుందాం, 4 గంటల నుంచి గుడ్ ఈవినింగ్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహపాన జైనుద్దీన్, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు మొరిపొలం నుండి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కవిత వీళ్ళందరూ అనమాట నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు మీరు మళ్ళీ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటున్నారు అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి అనమాట. అదే చెప్పా కదా ఇంకొక 10 మినిట్స్ తర్వాత చెప్తాను అని చెప్పి. ఎనీవే మరి ఇంతకీ అసలు ఏంటి, మీరందరూ ఆల్మోస్ట్ కొంతమంది కరెక్ట్ పంపించారు, కొంతమంది రాంగ్ పంపించారు. అలాగే ఎం మురహరి యశోద వీళ్ళందరూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్ మెర్సీ విజయ మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. సరే ఏం పర్లేదు, ఇంకా మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, ఆన్సర్ అయితే నేను చెప్పేస్తాను అంటున్నప్పుడు మళ్ళీ మెసేజెస్ అలా వస్తూనే ఉంటాయి. బట్ ఎనీవే ఆల్మోస్ట్ చాలా మంది కరెక్ట్ గానే పంపించారు, కొంతమంది మాత్రం పంపించలేకపోయారు. ఏంటో అందరూ సావిత్రి జిందాలని పంపించడం జరిగింది, అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కామన్ గా అదే పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు అనే చెప్పాను కదా. అండ్ ఇంకా ఒక మెసేజ్ అయితే వచ్చేసింది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు, వీళ్ళందరూ మెసేజ్లు అయితే పంపించేశారు, ఆన్సర్ తెలిస్తే పంపించండి. సరే ఇంతకీ ఏంటి అంటే కనుక ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు అంటే

సండే సండే ప్రోగ్రామ్ కైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. నాకు తెలిసి ఈరోజు అన్ని రకాల వానలు కురిపించేశామన్నమాట. ఇన్ని వానలు ఉన్నాయని చెప్పి నాకు కూడా తెలీదు, మీతో పాటు కలిసి ఈ పాటలు వినేంత వరకు. అండ్ చెప్పాను కదా, ఇప్పుడు సాంగ్ అయితే వచ్చేస్తోంది. ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నా ఓన్లీ సండే సండేకి. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: വിവിധ ഭാരതി എഫ് എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్త ముఖ్యాంశాలతో ఇందిర. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య నెలకొన్న విభేదాలను తొలగించడానికి సభ్యదేశాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర సహకారం, రాష్ట సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే మొదటి స్థానం లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఆయన ప్రారంభించారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రాంగణంలో 23.75 కోట్ల రూపాయల వ్యయంతో 4 అంతస్తుల్లో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా కలిసి ఉంటే ప్యాకేజ్ ఫుడ్ ఉత్పత్తుల గురించి సమాచారం వాటి వినియోగదారులు అందరికీ సులువుగా అవగాహన కలిగించేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రజలు పర్యావరణ హితమైన మట్టి గణపతి ప్రతిమలను మాత్రమే పూజించాలన్నారు. రసాయనాలతో కూడిన విగ్రహాల వినియోగాన్ని నివారించడం ద్వారా జలవనరులు, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోసం 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జీకే విధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వినియోగదారుల ఫిర్యాదులపై ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక నిబంధన అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి ఈ కామర్స్ సంస్థ తమ చట్టబద్దమైన పేరు, ప్రధాన కార్యాలయం, శాఖల చిరునామా, వెబ్సైట్ వివరాలు, కస్టమర్ కేర్ ఇమెయిల్ చిరునామా, ల్యాండ్ లైన్, మొబైల్ నంబర్తో పాటు ఫిర్యాదు అధికారి పేరును వెబ్సైట్లో స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్ర వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆదేశించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మేము ఇట్లాకైతే ఎగ్జాక్ట్ గా 4:08 దాటి 10 సెకండ్లు అయిపోయింది అనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి ఇవాళ వివిధాలు స్పెషల్ ఏంటో ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది. త్రిష సాంగ్ విన్నారు కాబట్టి ఫ్రమ్ ద మూవీ అల్లరి బుల్లోడు నుంచి. మరి ఏంటి అంటే కనుక ఈ రోజు వివిధాలు ఒకే థీమ్, సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. త్రిష సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం భీమా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత కృష్ణ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ టూ సాంగ్స్ వింటూ స్టేజ్ 101.3 విత్ భారతీయ ఫ్రమ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరోయిన్ అనమాట త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ, దాని తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈవెంట్ స్టేజ్ 1.1.3 వివిధ భారతీయ సాంగ్.

బుజ్జి గారు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఇంకా ఇవాళ వివిధాలో స్పెషల్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఓకే హీరోయిన్ అనమాట త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం యువ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినండి.

మేబి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:41 దాటి 32 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో, అండ్ ఇవాళ వివిధాలో త్రిష సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నమో వెంకటేశ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నారనమాట. త్రిష ఇంకా వెంకటేష్ యాక్ట్ చేస్తున్న మూవీ అనమాట. సో ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ బయట క్లైమేట్ కి తగ్గట్టు అవసరం అయితేనే బయటకు వెళ్ళండి. సో ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో అది సంగతి. మరి ఈరోజు ఓవరాల్ గా అన్ని ప్రోగ్రామ్స్ మొత్తం సినిమా కబుర్ల నుంచి ఇప్పటి వరకు అన్ని మీకు నచ్చాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇంకా నేను కూడా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: Hello dear friends, welcome to Vennela program with me your RJ Chetan. ఈ రోజు మనము డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. వీటిలో సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ ని చిన్నతనంలోనే గుర్తిస్తారు. వీరు ఇన్సులిన్ ని వాడాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ మాత్రం అసహజ జీవన శైలి, వంశ పారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సి వచ్చినప్పుడు చాలా మందిలో మధుమేహం బయటపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ బయటపడటానికి 10 ఏళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటీస్ ని గుర్తించవచ్చు. తరచూ దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివే డయాబెటీస్ లక్షణాలు. టైప్ 2 డయాబెటీస్ ఇది ప్రగతిశీల వ్యాధి. దీని గురించి వెంటనే చర్యలు తీసుకోకపోతే, వెంటనే దుష్ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంగా ఇవి వేధింపులకు గురిచేస్తాయి. కాలక్రమేణా పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు మీ నాడీ వ్యవస్థ, రక్తనాళాలు, కళ్ళు, గుండెతో పాటు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అందుకే టైప్ 2 డయాబెటీస్ ఉందని తెలిసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే రక్తంలో మీ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. శరీరంలో శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది, బరువు కూడా తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఈ సమస్యలను నివారించాలంటే మీరు మీ జీవన శైలిని మార్చుకోవడం తప్పనిసరి. మీరు తీసుకునే ఆహారం కూడా మీ రక్తంలో గ్లూకోజ్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ భోజన సమయాన్ని ఆప్టిమైజ్ చేసుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకండి. మధుమేహం విషయంలో మీరు గడుపుతున్న జీవితం, మీరు తినే ఆహారం రెండూ ముఖ్యమైన అంశాలే. ప్రాసెస్ చేయని ఆహారాలు అంటే రా ఫుడ్స్ ఉండేలా చూసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అయితే మధుమేహం నుంచి బయటపడాలంటే కొన్ని ఆహారాలు డైనింగ్ టేబుల్ కి దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. మీరు చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. మీకు రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే దీన్ని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. ఈ లక్షణాలు ఉన్నవారు సోడాస్ తాగడం బంద్ చేయాలి, అంటే ఏరియేటెడ్ డ్రింక్స్. ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. మీ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ప్రత్యేకించి ప్యాక్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ ఫుడ్ లో ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. అంటే 1/3 పార్ట్ కార్బోహైడ్రేట్ తో పాటు ఇతర 1/3 పార్ట్ ప్రోటీన్ ఉంటే మంచిది. చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్స్ తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కోసం శారీరక శ్రమ సరైన భాగస్వామి అని గుర్తించండి. ఆహారం మీకు శక్తినిస్తుంది, అయితే కార్యాచరణ శరీరంలో ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు లిఫ్టింగ్, పుషప్స్, పులింగ్ లాంటివి కొంచెం స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ మరీ కాకుండా కూడా లైట్ వెయిట్ టు

0: తీర్చిదిద్దడానికి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు మధ్యాహ్న భోజన సమయంలో తప్పకుండా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతికూర, బతువా, బ్రోకలి, పచ్చలి కూర, ఇలాంటి ఎన్నో లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండీ, ఇవి మార్చి మార్చి రొటేషన్ లో తింటే మంచిది. ఆకుపచ్చ కూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఎంతగానో ఉపయోగకరం. మధుమేహం బారిన పడిన వారు రోజువారి భోజనంలో ఎక్కువ పప్పులను చేర్చడం ఎంతో మంచిది. పప్పులు శరీరానికి ప్రోటీన్స్ పుష్కలంగా అందిస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమ రొట్టె బదులుగా ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవడం కూడా మంచిది. అంతేగాక గోధుమ రొట్టెకు బదులుగా జొన్న రొట్టె, సజ్జ రొట్టె తినడం కూడా మంచిది. మిల్లెట్స్ ని స్లోగా డైట్ లో యాడ్ చేసుకోండి. ఏదో మిల్లెట్స్ మంచివి కదా అని మీరు ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో కాకండి. మీరు హెల్తీగా ఉండాలంటే ఎగ్, మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ యూజ్ చేయండి. కానీ కొంతమందికి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని అవాయిడ్ చేయాలి. మధ్యాహ్న భోజన సమయంలో పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం ఇంకా మంచిది. అంతేకాకుండా ఈ పెరుగులో అంటే మజ్జిగలో బరువు తగ్గించడంలోనూ రోగనిరోధక శక్తిపై ప్రోబయాటిక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ కి ఫ్యాటీ ఫిష్ చాలా మంచిది, అంటే ట్యూనా, సామన్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అందుకే చేపలు ఎక్కువగా తినడం మంచిది అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ కూడా, చక్కెర స్థాయి తగ్గాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. ఆధునిక కాలంలో మధుమేహం క్రమంగా పెద్ద వ్యాధిగా మారుతుంది. ప్రతి 5గురిలో ఒకరికి మధుమేహం సమస్య వేధిస్తుంది. మధుమేహం ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలను సకాలంలో నియంత్రించకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే డయాబెటీస్ తో ఉన్నవారు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మీ డయాబెటీస్ ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. కాకరకాయ చాలా ఉపయోగకరమైన వెజిటబుల్. కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ B1 ఇలా ఎన్నో చాలా పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఇందులో థైమిన్, రైబోఫ్లేవిన్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తాయి. దాదాపు మన తినే ఆహార పదార్థాల్లో టమాటోస్ ఉంటాయి. టమాటోస్ ఆహార రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే డయాబెటీస్ తగ్గించడంలో టమాటోస్ చాలా సహాయపడతాయి. ఆహారంలో దోసకాయను చేర్చుకోవాలని వైద్యులు మనందరికీ సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దోసకాయ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాటిలో మామూలు దోస అయినా కీరా దోస అయినా మంచిదే. దోసలో నీరు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోసకాయ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు రోజు దోసకాయ రసం తాగడం మంచిది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఎన్నో మంచి టిప్స్ చెప్పాను కదా. డయాబెటీస్ ఈజ్ అ మేజర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ దీస్ డేస్. ప్లీజ్ కీప్ ఇట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ వెన్నెలా ప్రోగ్రామ్. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ప్రసార విశేషాలనంతరం వంతమని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వంతమని కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నెంబర్ 0861233302. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీగీతలు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచార వేదిక వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు. ప్రముఖ ఇంటర్వెన్షనల్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆర్ శ్రీకర్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ అభిజిత్ సేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. రాత్రి 7:45 చిత్రసీమ సినీగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో బ్రిడ్జి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

రేపటి ప్రసార విశేషాలు కూడా చూద్దాం. రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం అంటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాల సంచిక అంటారు. 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. కుష్ఠవ్యాధి గురించి జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి డాక్టర్ షేక్ కదర్వల్లి గారితో అవగాహన కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఆబుద్దీసేన్. 9:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు లైవ్ల ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. రేపు 9:30 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వింతమని కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 5:30 యువతరంగ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రేపు రాత్రి 6:30 గ్రామదర్శి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వెతుకుంటారు. అనంతరం విహారి పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. దుంప జాతి పంటల సాగు మెలకువలు ఈ అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త కె మమతా గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. రేపు రాత్రి 7:45 చిత్రసీమ సినిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

మీరింతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 5 గంటల 5 నిమిషాలు కావస్తుంది. వనితావాణి

0: వంతవని కార్యక్రమంలో మొదటి శ్రోతను ప్రకటిద్దాం. హలో, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సుప్రియ గారు. ఎన్టీఆర్ నగర్ నుంచి. ఓకే, చెప్పండి, ఏ పాట విందా? ఇవాళ
1: మగధీరా నుండి ధీర ధీర సార్ కోరుకుంటున్న వారు సిద్ధేశ్వర్ గారు. సుప్రియ, మీకు అడ్వాన్స్ కాపీ నాయితోటి శుభాకాంక్షలు సార్.
0: సంతోషం, మీకు కూడా శుభాకాంక్షలు. మరి విందా మీరు కోరుకున్న పాటను?
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

0: అంతవని కైకిరలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, ఓకే, కాలర్ లైన్ కట్ అయినట్టుంది. హలో
1: హలో, ఏంటి సార్ కాల్ నమస్కారం చేసేసారు.
0: చెప్పండి, కాల్ కలిసింది కదా, చెప్పండి, ఏ పాట విందాం?
1: గూడు కుటానిలో పనివి తీరలేదే ఆ పాట కావాలి సార్. కృష్ణది.
0: ఓకే, ఎవరు మాట్లాడుతున్నారా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పలేదు.
1: నేను జాకిరిస్తా నగర్ నుంచి ఆయిషా.
0: ఆయిషా గారు జాకిరిస్తా నగర్. ఓకే, విన్నాం. మరి మీరు కోరుకున్న పాటను
1: సరే సార్ విందాం అందరికోసం.
0: అందరికోసం

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించని సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
3: వర్తమాన కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ ఫోన్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను ప్రకటిద్దాం. హలో, ఓకే కాలర్ లైన్ కట్ అయింది.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: సార్, మీరా? సార్, నా పేరు వెంకటం సార్.
3: వెంకటం గారు రాపూర్ నుంచి?
4: రాపూర్ సార్.
3: సంతోషం. చెప్పండి, ఏ పాట విందా ఇవాళ?
4: తలంబ్రాలు సార్, తలంబ్రాలు తలంబ్రాలు
3: తలంబ్రాలు.
4: అవును సార్.
3: ఏ పాట విందాం అందులో?
4: ఇది పాట అని కాని కాదు నా సల్ల.
3: ఓకే విందాం. మరి అయితే మీరు కోరుకున్న పాటను?
4: అవునా సార్. ఓకే సార్,
3: మంచిదండి.

మీరింతవరకు వనితమణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 5:30 అయింది. యువతరంగం

ఈ ఉత్తరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా ఉద్యోగ సమాచారం చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2027 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కేటగిరీ 1 చూస్తే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద 111 ఖాళీలను ప్రకటించారు. ఇందులో జియాలజిస్ట్ గ్రూప్ ఏ, కెమిస్ట్ గ్రూప్ ఏ, అసిస్టెంట్ జియాలజిస్ట్ గ్రూప్ బి, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ గ్రూప్ బి, అసిస్టెంట్ కెమిస్ట్ గ్రూప్ బి ఈ ఖాళీలను ప్రకటించారు. అలానే కేటగిరీ 2లో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సైంటిస్ట్ హైడ్రాలజీ, సైంటిస్ట్ బి కెమికల్, సైంటిస్ట్ బి జియోఫిజిక్స్, అలానే అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ ఈ విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు. ఈ పోస్టులు చూస్తే సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, అలానే ఎంఎస్సి ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు వయసు 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపులు కలిగించారు. ఎంపిక ప్రక్రియ ముందు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది, అనంతరం మెయిన్స్ పరీక్ష ఉంటాయి, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా పరీక్ష ఎంపికను పూర్తి చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 22 సెప్టెంబర్. ప్రిలిమినరీ పరీక్ష 1 జనవరి ఉంటుంది. మెయిన్స్ పరీక్షలు 1 జూన్ ఉంటాయి. యూపీఎస్సీ ప్రకటించిన జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2027 సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.upsc.gov.in వెబ్సైట్ మరోసారి https://www.upsc.gov.in. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 22 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు చెందిన ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు 175 సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటికి బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. ఈ పోస్టులను ఎంపికైన వారికి లెవెల్ 10 వేతనం చెల్లిస్తారు. ఖాళీలు చూస్తే సైంటిస్ట్ ఇంజనీర్ ఎన్సి ఎలక్ట్రానిక్స్ 99 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి అర్హత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అలానే మరో పోస్టు సైంటిస్ట్ ఇంజనీర్ ఎన్సి మెకానికల్, ఇందులో 52 ఖాళీలను ప్రకటించారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు మెకానికల్ ఇంజనీరింగ్లో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇక పోస్టు సైంటిస్ట్ ఇంజనీర్ ఎన్సి కంప్యూటర్ సైన్స్, ఇందులో 21 ఖాళీలను ప్రకటించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 16 ఈ నెల. దరఖాస్తు చేసుకునేందుకు, అలానే ఇస్రోలో సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://www.isroisro.gov.in ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 16 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో విద్యా సమాచారం చూద్దాం. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసి డెహ్రాడూన్లో 2027 జూలై 8కు 8వ తరగతిలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రక్రియలో మొదటి దశను నేషనల్ టెస్టింగ్

ఏజెన్సీ నిర్వహించనుండగా ఆ తర్వాత వైవ వైద్య పరీక్షలు ధృవపత్రాల పరిశీలన తదితర ఆధారంగా అర్హుల ఎంపిక బాధ్యతను ఆర్ఐఎంపీ చూస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత చూస్తే ఏదైనా పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న లేదా 7వ తరగతి పూర్తి చేసిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 14 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ చూస్తే రాత పరీక్ష వైవ వైద్య విభాగంలో అర్హత తప్పనిసరి. బాలురకు రాష్ట్రాల వారీగా బాలికలకు జోన్ల వారీగా మెరిట్ను బట్టి సీట్ల కేటాయింపు ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ 6వ తేదీన ఉంటుంది, ఆఫ్లైన్లో జరుగుతుంది. మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలను డిస్క్రిప్టివ్ విధానంలో, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలను మల్టిపుల్ చాయిస్ విధానంలో అడుగుతారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతుల ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు, అలానే మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://exams.nta.nic.in. వెబ్సైట్ మరోసారి https://exams.nta.nic.in. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునేందుకు పాటు విందాం. యువత చిత్రం కోసం హేమచంద్ర హరిని ఆల్పించిన గీతం అంటారు.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: యువ తరంగం కార్యక్రమంలో తర్వాత మరొక జో సమాచారం చూద్దాం. దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఆర్ఆర్బీలో ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి IBPS ప్రకటన వెలువచ్చింది. డిగ్రీతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలతో నియామకాలుంటాయి. ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ అదనంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో 13,706 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే ఆఫీస్ అసిస్టెంట్ 8,183, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ స్థాయి 4,256, స్కేల్ 2 1,047 పోస్టులు ఉన్నాయి. అలానే స్కేల్ 3లో 220 పోస్టులను ప్రకటించారు. వీటిలో స్కేల్ 2, స్కేల్ 3లకు ప్రత్యేక విద్యార్థులతో పాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అలానే స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులకు సాధారణ డిగ్రీతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాష వచ్చిన వారికి అవకాశం ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే మంచిది. రూరల్ బ్యాంకుల వేతన శ్రేణి సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉంటుంది. పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి అలవెన్స్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. ఆసక్తి, అర్హతల 2 ఉన్నవారు పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్ 1 ఆఫీసర్లకు ముందుగా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో అర్హులైతేనే మెయిన్స్ రాయడానికి అవకాశం కల్పిస్తారు. మెయిన్స్ మెరిట్తో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులో భర్తీ చేస్తారు. స్కేల్ 1 ఆఫీసర్లకు ఇంటర్వ్యూ అదనంగా ఉంటుంది. ఈ పోస్టుకు తుది నియామకాలను మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులతో ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 900 పోస్టులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో 750 ఖాళీలు ఉన్నాయి. స్కేల్ 1లో ఏపీలో 400, తెలంగాణలో 160 ఖాళీలను ప్రకటించారు. ఈ పోస్టులకు సంబంధించి వయసు చూస్తే జనరల్ అభ్యర్థులకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితి సడలింపు కలిగిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష డిసెంబర్ ఫిబ్రవరి మధ్యలో నిర్వహిస్తారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://ibpsreg.ibps.in వెబ్సైట్ మరోసారి https://ibpsreg.ibps.in ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా BOB రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 పోస్టులను ప్రకటించింది. ఇందుకు సంబంధించి అర్హత చూస్తే డిగ్రీతో పాటు పీజీ లేదా పీజీ డిప్లొమా లేదా MBAలో ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి. అలానే క్రెడిట్ అనలిస్ట్ CNIC ఇందులో 100 పోస్టులను ప్రకటించారు. ఇందుకు అర్హత చూస్తే డిగ్రీతో పాటు CA మేనేజ్మెంట్లో 2 ఏళ్ల ఫుల్ టైం లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో 7 అనుభవం తప్పనిసరి. వయసు 22 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపులు కలిగిస్తారు. ఎంపిక ప్రక్రియ చూస్తే దరఖాస్తుల స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 24. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://bankofbaroda.bank.in వెబ్సైట్ మరోసారి https://bankofbaroda.bank.in ఆసక్తి కలిగిన వారు ఈ నెల 24 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగ కార్యక్రమంలో తర్వాత మరో పాట విందాం. విరూపాక్ష చిత్రం కోసం కార్తీక్ ఆల్పించిన గీతం అంటారు.

మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినిగితలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అంటారు.

0: skills and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
1: देश के हर गरीब, हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: Connect with your nearest Anganwadi today, because हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
2: आकाशवाणी प्रांतीय वार्तलु चलोतुनदी डीवी सत्यनारायण ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 500,000 రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
3: రాష్ట్రంలో 24 CCB, 26 IPH ల్యాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 CCB కేంద్రం మంజూరు చేయగా ఈ రోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
2: అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64,000 కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
4: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
2: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23,75,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌరవిమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన

0: సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్దం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
1: ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయటం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాం. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా వడ్డీ సోదరులకు కావచ్చు, న్యాయ బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియదు.
0: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో గదుల కోటాను 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ

0: अद्य अंगीकृतं नवदेहली घोषणापत्रं ब्रिक्स सदस्य देशानां संधि संकल्पानां कृते एकां स्पष्टां कूटनीतिक दिशिम् अंकयति। तेन विशेषतः प्रतिपादितं यत् एतेषां सर्वसम्मत संकल्पानां प्रत्यक्ष मूर्त परिणामेषु परिवर्तनं इदानीं सर्वेषां सदस्य राष्ट्राणां उत्तरदायित्वं वर्तते।
1: हमारे समक्ष ब्रिक्स न्यू दिल्ली डिक्लेरेशन 2026 का ड्राफ्ट प्रस्तुत है। इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है। साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है। किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है। न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है।
0: प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सबलं प्रोक्तं यत् अद्यतनेन विचार विनिमयेन एतत् स्पष्टं भवति यत् परिवर्तनशीलस्य विश्वस्य मार्गदर्शनं पुरातनैः अप्रासंगिकैश्च संस्थानैः विधातुं न शक्यते। तेन प्रतिनिधित्वेन संवेदनशीलतायां नियम निर्माण प्रक्रियासु च आधारभूत परिष्काराणां महती आवश्यकता प्रतिपादिता। प्रधानमन्त्रिणा संसूचितं यत् ब्रिक्स नेतृभिः भावि प्रौद्योगिकीनां विकासे तथा तासां नियमन विधानेषु ग्लोबल साउथ देशानां समान सहभागिता भवेत् इत्यस्यां नीतौ विशेष बलः प्रदत्तः। तेन प्रतिपादितं यत् निर्णयानां तेषां निष्पत्तीनां च मध्ये विद्यमानं अन्तरालं केवलं सामूहिक कार्यप्रणालीभ्यां समापयितुं शक्यते। भाषणस्य अन्ते प्रधानमन्त्रिणा ब्रिक्स अध्यक्षरूपेण सर्वेषां राष्ट्राध्यक्षाणां रचनात्मक योगदानाय निष्ठापूर्ण सहयोगाय च हृदयेन कृतज्ञता प्रकटीकृता। ब्रिक्स मञ्चस्य स्थापनायाः 20 वर्ष पूर्तिं स्मरणीयां विधातुम् अस्मिन् मञ्चे सदस्य देशानां नेतृभिः द्वे स्मारक डाक चिटिके आधारिकरूपेण विमोचिते। नवदेहल्याः भारतमण्डपे आयोज्यमानस्य अस्य शिखरसम्मेलनस्य समावेशी वैश्विकशासनं बहुपक्षवादस्य दृढीकरणञ्च इति विषयकसत्रे स्वकीये उद्घाटन उद्बोधने प्रधानमन्त्री नरेन्द्रमोदी ब्रिक्स निरन्तरता क्रियान्वयन प्रणाल्याः एकं क्रान्तियुगं प्रस्तावम् उपस्थापितवान्। श्रीमोदिना संसूचितं यत् प्रतिवर्षम् अध्यक्षतायाः परिवर्तने सत्यपि संघस्य संस्थागत गतिशीलता तथा पूर्वं तिष्ठेत् तदर्थं ट्राइका प्रणाल्याः माध्यमेन सर्वेषां संकल्पानां निष्पत्तीनां च निरन्तरं पुनरीक्षणं विधास्यते। प्रधानमन्त्रिणा श्रीमोदिना बलपूर्वकं प्रोक्तं यत् ब्रिक्स देशैः आगामि 20 वर्षाणां कृते एका नूतना सुदृढा महत्वाकांक्षी च कार्यसूची रचयितव्या, यस्याः आरम्भः संघस्य स्वकीयात् कार्यप्रणाली परिवर्तनात् एव भवितुमर्हति।
1: अब समय है कि हम ब्रिक्स में हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले। अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा। इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी। ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए।
0: प्रधानमन्त्री कठिन समये साहाय्यं सुकरं कर्तुं सम्बद्ध देशानां समुद्रीय प्राधिकारिणः कूटनीतिक लक्ष्यं च योजयितुं सिफेयर्स आपत्कालीन समर्थन जालस्य स्थापनायाः प्रस्तावम् अपि अकरोत्। श्रीमोदी अवदत् यत् वैश्विक व्यापारे नाविकानां महतीं योगदानं भवति, तथापि कष्टकाले ते प्रायः स्वसमर्थनस्य अभावम् अनुभवन्ति। चाइना सदर्न एयरलाइंस इत्यनेन अद्य उक्तं यत् ते अस्मिन् मासे 21 दिनांकात् ग्वांगझौ नवदेहली नगरयोः मध्ये नियमित यात्री विमानयानानि पुनः आरभ्य 6 वर्षाणां स्थगनं समाप्यते। 20-अधिक-2000तमे वर्षे कोविड 19 महामार्याः आरम्भात् अनन्तरं भारत चीन देशयोः मध्ये विमानसेवाः स्थगिताः आसन्। महिला हॉकी क्रीडायां चीनस्य मोकी नगरे आयोजितायां कनिष्ठ एशिया चषक स्पर्धायां दक्षिण कोरिया देशं 5-1 इति अंकैः पराभूय भारतम् अंतिम चरणं प्राविशत् इति वार्ताः।
2: आकाशवाणी सिंहप्रिय केंद्रम समयं 6:30 ग्रामदर्शिनी कार्यक्रमानिकि स्वागतम्। కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. నెల్లూరులోని ప్రధాన కోర్టు ప్రాంగణంతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో 24 బెంచీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలానే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ నరసింహమూర్తి తెలియజేశారు. 2009 కేసులకు సంబంధించి 3 కోట్ల రూపాయలను మున్సిపల్ శాఖకు వసూలైనట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 22,500 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు విజయవాడ నుంచి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు నిర్వహించారు.

0: గూడూరు బిట్రగుంట విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య నడిచే పలు మెమో రైళ్లను ఈ నెల 16, 17, 18 తేదీలు రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటనలో తెలియజేశారు. తిట్టు రైల్వే స్టేషన్ యార్డులో చేస్తున్న అభివృద్ధి పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 17, 18 తేదీల్లో రైల్ నెంబర్ 6725 విజయవాడ బెట్రగుంట, అలానే రైల్ నెంబర్ 6720 బెట్రగుంట గూడూరు మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. 16, 17 తేదీల్లో రైల్ నెంబర్ 6725 విజయవాడ గూడూరు, 15, 18 తేదీల్లో రైల్ నెంబర్ 6722 గూడూరు విజయవాడ మధ్య వెళ్లేవాడితో పాటు 18 తేదీన రైల్ నెంబర్ 17259 నెల్లూరు విజయవాడ మెమో రైలు కూడా నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16 తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి ఓ ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని స్వర్ణగ్రామ వార్డు ఆన్లైన్ లాగిన్లో నమోదు చేసుకోవచ్చని ఆమె అర్హులైన వారికి సూచిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వృద్ధాప్య, వితంతు, చేనేత, కళ్ళుగీత, ఏఆర్టీ, డయాలసిస్, ట్రాన్స్జెండర్, మత్స్యకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, చూపులు కుట్టేవారి పింఛన్లు మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత పత్రాలను అందించి నమోదు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. జెడ్పీటీసీల పదవీకాలం ఈ నెల 24 ముగియనుంది. ఈ క్రమంలో 35 మండలాల ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించారు. 12,85,840 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 35 మండలాల్లో 700 గ్రామ పంచాయతీలు, 6,668 వార్డులు ఉన్నాయి. ఎస్టీ ఓటర్లు 1,57,603 మంది ఉండగా ఎస్సీ ఓటర్లు 2,86,110 మంది, అలానే బీసీ ఓటర్లు 531,327 మంది ఉన్నట్లు, ఇతరులు 3,10,800 మంది ఉన్నట్లు అధికారులు ప్రచురించారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.
0: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ గారి సలహాలు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఆర్ శ్రీకర్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీపతిశాన్, నిర్వహణ శ్రీ తమ్మన నాగేశ్వరరావు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నొప్పికి మందు మాత్రమే పరిష్కారం కాదు, సరైన చికిత్స, సరైన వ్యాయామం, సరైన మార్గదర్శకత్వం కూడా అంతే ముఖ్యం. గత 20 ఏళ్లుగా ఫిజియోథెరపీ రంగంలో విశేష అనుభవంతో ఎంతోమందికి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తూ సాధారణ జీవనశైలికి తిరిగి తీసుకురావడంలో సాయపడుతున్న డాక్టర్ శ్రీకర్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపీ ప్రాధాన్యత ఏంటి?

0: ఎలాంటి సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది, ఫిజియోథెరపిస్ట్ ను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాలను డాక్టర్ శ్రీకర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ శ్రీకర్ గారు, అసలు ఈ ఫిజియోథెరపీ అంటే ఏంటి, సాధారణంగా ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. ఫిజియోథెరపీ డే అనేది మనం సెప్టెంబర్ 8 జరుపుకుంటున్నాము. ఫిజియోథెరపీ అంటే ఏమిటంటే, ఫిజియోథెరపీ అనేది ఒక మోడర్న్ మెడిసిన్. ఎటువంటి మందులు లేకుండా, ఎటువంటి శస్త్రచికిత్సలు లేకుండా నొప్పిని మరియు కండరాల బలహీనతను ప్రత్యేక వ్యాయామ పద్ధతుల ద్వారా లేదంటే ప్రత్యేకమైన పరికరముల ద్వారా పేషెంట్స్కి ఉపశమనం కలిగించేటువంటి నూతన వైద్య చికిత్సా విధానమే ఫిజియోథెరపీ.
0: డాక్టర్ గారు, ఈ ఫిజియోథెరపీ ఎలాంటి సమస్యలకు ఎక్కువగా ఉపయోగపడుతుందంటారు?
1: ఫిజియోథెరపీ అనేది ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, కండరముల నొప్పులకు మరియు పక్షవాతము, బ్యాలెన్స్ డిజార్డర్స్, చిన్నపిల్లల్లో ఎదుగుదల లేని వాళ్ళలో పోస్ట్ సర్జికల్గా అంటే ఆపరేషన్ తర్వాత ఎముకలు, కీళ్ళు, నరములకు సంబంధించినటువంటి మరియు నడుము శస్త్రచికిత్సల తర్వాత హార్ట్ పేషెంట్స్కి పోస్ట్ సిఏబీజీ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటాము, దాని ద్వారా ఇటువంటి అన్ని వ్యాధులకు శస్త్రచికిత్సల ద్వారా ఫిజియోథెరపీ చికిత్సా విధానం అనేది చాలా ముఖ్యమైనది. వీటి అన్నిటిలో మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయవచ్చు.
0: అంటే మీరు నడుము నొప్పి, మెడనొప్పి, మోకాళ్ళ నొప్పి ఇవన్నీ కూడా చెప్పారు కదా, ఇటువంటి వాళ్లకు ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎంతకాలంలో, అంటే ఎంతకాలం ట్రీట్మెంట్ అనేది జరిగితే ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది, ట్రీట్మెంట్ విధానం తీసుకుంటే విధంగా ఉంటుంది?
1: సాధారణంగా ఎటువంటి నొప్పి అయినా, మెడనొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మేజర్గా వచ్చే అవన్నీ కూడాను ముందుగా ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ని కలిసిన తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత లైక్ ఎక్స్రేస్, ఎంఆర్ఐలు తీసిన తర్వాత ఫిజియోథెరపీ అవసరమైన షో మాకు రెఫర్ చేస్తారు. ఫిజియోథెరపీ చికిత్స విధానంలో సుమారుగా 10 రోజులు మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఎటువంటి మేజర్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా వెంటనే తగ్గుతుంది. తర్వాత ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత మేము పేషెంట్స్కి ఎక్సర్సైజెస్ అవి టీచ్ చేస్తాము. ఆ ఎక్సర్సైజెస్ మాత్రం పేషెంట్స్ మినిమం 3 మంత్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఆ కంటిన్యూ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నొప్పి రాకుండా చేసుకునే అవకాశం చాలా ఉందన్నమాట.
0: రైట్ డాక్టర్ గారు, ఈ వయసు పెరిగిన వారికి అని కూడా మీరు అన్నారు, సో వయసు పెరిగిన వారికి అసలు ఈ నొప్పులు అనేది ఎందుకు వస్తాయి, ఫిజియోథెరపీ వల్ల వాళ్లకు ఎలాంటి ఉపశమనం కలుగుతుంది?
1: వయసు పెరిగిన వాళ్ళకి నొప్పులు రావడం అనేది సహజ సిద్ధంగా వస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో వయసుతో పాటు అరుగుదల అనేది వస్తుంది, దాన్ని ఆర్థరైటిస్ అంటాము. ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే మెయిన్లీ వేర్ అండ్ టేర్ మెకానిజం అంటాము. ఎప్పుడైతే వయసు పెరిగే కొంది వాళ్ళల్లో ఎముకల్లో ఉన్న పట్టుత్వం తగ్గుతుంది. పట్టుత్వం తగ్గినప్పుడు వీళ్ళు ఎక్కువ బరువు వేయటం కానీ ముందుకు వంగి పనిచేయటం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి ఎముకల్లో అరుగుదల అనేది మొదట స్టార్ట్ అవుతుంది. అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మొదట మినిమల్గా వాపు వస్తుంది, దాని తర్వాత నొప్పి పెరుగుతుంది. వాపు వచ్చినప్పుడే వీళ్ళు ప్రికాషనరీగా ముందుగా ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ కలిసి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని తర్వాత ఫిజియోథెరపీ వెంటనే చేయించుకున్నచో ఈ నొప్పులు పెరగకుండా మనము వెంటనే నివారించవచ్చు. ప్రత్యేకమైన వ్యాయామాల ద్వారా వీటిని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు.
0: డాక్టర్ శ్రీకర్ గారు, వివిధ సందర్భాల్లో స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ పాత్ర కీలకమంటారు, మరి ఆ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు?
1: ఇక్కడ స్ట్రోక్స్ అంటే 2 రకాల స్ట్రోక్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చి బ్రెయిన్ స్ట్రోకు, రెండోది వచ్చి హార్ట్ స్ట్రోకు. ఈ సంవత్సరం మా వరల్డ్ ఫిజియోథెరపీ డేలో మా యొక్క మెయిన్ మోటో వచ్చేసి కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకమైన ఏరోబిక్ ఎక్సర్సైజెస్, తర్వాత ప్రత్యేకమైన ప్రణాళికతో వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ చేసినప్పుడు మనకి వాళ్ళలో రక్త ప్రసరణ పెంచటము, తర్వాత బీపీ, షుగర్ లాంటివి తగ్గించటము ఎక్సర్సైజెస్ ద్వారా లేదంటే వాకింగ్ ద్వారా వాళ్ళకి అడ్వైజ్ చేసేసి ఈ కార్డియోవాస్కులర్ స్ట్రోక్స్ని నివారించవచ్చు అనేది ఈ సంవత్సరం యొక్క వరల్డ్ ఫిజియోథెరపీ డే యొక్క మెయిన్ మోటోగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. రెండోది పక్షవాతం వచ్చిందంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మేజర్గా ఇనిషియల్గా న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు, దానితోపాటు సైమల్టేనియస్

0: ఇసుక ఫిజియోథెరపీ చేయించుకున్నతో ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్లయితే 90% ఆఫ్ ది రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మెయిన్లీ పెరాలసిస్ పేషెంట్స్కి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక ప్రమాదాల్లో గాయపడిన వారు, ఈ యాక్సిడెంట్లో గాయపడినటువంటి వాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఫిజియోథెరపీ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎప్పటి వరకు కొనసాగించాలంటారు?
0: ఇక్కడ వచ్చేసి మెయిన్ పాత్ర మనం ఆర్థోపెడిక్ సర్జన్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇమీడియట్గా ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇది ఒక టీమ్ వర్క్ లాగా పనిచేయాలి. ఈ టీమ్ వర్క్లో ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ తోటి మనం కంటిన్యూగా కాంటాక్ట్లో ఉండేసి కొన్ని సర్జరీస్లో ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ డే 1 నుంచే మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని పేషెంట్స్లో వచ్చేసి 3 వీక్స్ వెయిట్ చేయాలి. మెయిన్లీ మనం అప్పర్ లిమ్స్ అంటే చేతులుకి సంబంధించిన ఫ్రాక్చర్స్ అయినప్పుడు 3 వీక్స్ తర్వాత మేజర్గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. లోవర్ లిమ్స్లో ఆపరేషన్స్ తర్వాత కొన్ని సర్జరీస్లో వచ్చేసి ఇమీడియట్గా మేము ఫిజియోథెరపీ ద్వారా పేషెంట్స్ నడిపిస్తాము. ఇంకా కొంతమంది పేషెంట్స్కి వచ్చేసి 6 to 8 వీక్స్ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 6 to 8 వీక్స్ మనం పేషెంట్స్ నడిపించాం కానీ లేదంటే సర్జరీస్ చేసిన డాక్టర్తో కాంటాక్ట్ అయ్యి డాక్టర్ గారు చెప్పే విధంగా మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మాడిఫై చేసుకుంటూ ఇమీడియట్గానే స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ 6 to 8 వీక్స్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ది సర్జరీ ప్రొసీజర్.
1: రైట్ డాక్టర్ శ్రీకర్ గారు, ఈ ఫిజియోథెరపీలో వ్యాయామాలు చేయించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో డాక్టర్ సూచించిన మేరకు ఇక కంటిన్యూ చేసుకుంటూ ఉండవచ్చా, లేదంటే డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుందా?
0: ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే చేస్తే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫిజియోథెరపీ అంటే ఇవే కదా ఎక్సర్సైజెస్ అని లైట్గా తీసుకొని కొన్ని రోజులు చేసి ఆపేస్తారు. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఫ్రాక్చర్స్ సరౌండర్ నీలో జరిగినప్పుడు సరైన ఫిజియోథెరపీ సరైన ఎక్స్పర్ట్ అండర్ విజన్ సూపర్విజన్లో చేయకపోతే ఏమవుతుందంటే మోకాళ్ళలో స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్టిఫ్నెస్ అనేది వన్స్ డెవలప్ అయిందంటే రికవరీ రావడం చాలా కష్టం అన్నమాట. సో అందువల్ల సూపర్విజన్లో ఎక్సర్సైజ్ చేస్తే చాలా త్వరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది.
1: చాలామంది రోజంతా కంప్యూటరు మొబైల్ ఉపయోగించేటువంటి యువత ఉంటారు, వీళ్ళు మెడ భుజం వెన్నునొప్పులతో బాధపడుతూ ఉంటారు, అటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలు ఏమైనా ఉన్నాయా?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడున్న జనరేషన్లో మేము చూస్తున్న మా ఈ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఈ రీసెంట్ 5 ఇయర్స్ నుంచి మెయిన్గా ఈ మొబైల్ ఫోన్ వల్ల మెయిన్గా కంప్లైంట్స్ మేజర్గా యంగ్స్టర్స్ అంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు లేదంటే ఇంజనీరింగ్ 1st year or 2nd year ఉండే మెయిన్ స్టూడెంట్స్ మేము ఎక్కువగా చూస్తున్నాము. దీన్ని మెడనొప్పి అనేదాన్ని మెయిన్గా ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. మొబైల్ని చూసి నెక్ అంటే మెడ వంచి కంటిన్యూగా టైప్ చేయటము లేదంటే కంటిన్యూగా మొబైల్ చూడటం వల్ల మెడనొప్పి అనేది వస్తుంది. సో దీన్ని నివారించడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి మెడకి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్గనామిక్స్, పోస్చరల్ కరెక్షన్ అంటాము. ఎలాగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ కంప్యూటర్ వర్క్ అంటే కంప్యూటర్ స్క్రీన్ ఏ హైట్లో ఉండాలి, మీ మెడ పొజిషన్ ఎలా ఉండాలి అనేది ఒక ఫిజియోథెరపిస్టు అసెస్ చేసేసి దాన్ని మీకు అడ్వైజ్ చేయగలుగుతారు. రెండోది, వన్స్ మెడ నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర, IFT అనేసి, టెన్స్ అనేసి, లేదంటే లేటెస్ట్గా వచ్చేసి షార్ట్ వేవ్ థెరపీ కానీ లేదంటే షాక్ వేవ్ థెరపీ లాంటి పరికరాలతో ట్రీట్మెంట్ చేసుకునేసి ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ వ్యాయామాలు చేయవలసి వస్తుంది. ఈ వ్యాయామాలని ఎక్స్పర్ట్ ఫిజియోథెరపిస్టు మీరు కన్సల్ట్ అయ్యారంటే వాళ్ళు ఈ వ్యాయామాలు నేర్పిస్తారు, ఈ మెడనొప్పిని నివారించుకోవచ్చు.
1: సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యాయామాలు అవి చూపిస్తూ ఉంటారు, ఇటువంటివి ఫాలో కావచ్చా?
0: డెఫినెట్లీ కాదండి. మీరు యూట్యూబ్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో చూసే వ్యాయామాలన్నీ అందరికీ పనిచేయవు. ఇది డిపెండ్స్ అపాన్ ద మీ సివియారిటీ ఆఫ్ కండిషన్ను బట్టి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. మీరు చూసారంటే యూట్యూబ్ కానీ లేదంటే సోషల్ మీడియాలో అందరికీ ఒకే రకమైన వ్యాయామాలు చూపించటము నేర్పించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఒకళ్ళ వాళ్ళ కండిషన్ను బట్టి మారుతూ ఉంటుంది. మీరు చేయాలనుకున్నట్లయితే ఈ ఎక్సర్సైజెస్ అవి ముందుగా ఫిజియోథెరపిస్ట్ని కలిసి వారి యొక్క సలహా తీసుకొని స్టార్ట్ చేయటం మంచిది. మన మెడికల్ ఫీల్డ్లో ప్రతి ఒక్క కండిషన్ను 1% to 1% డిఫర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా మోకాల మార్పిడి, శస్త్రచికిత్సలు చాలా జరుగుతున్నాయి.

0: వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుంటారు. సార్ నేను పలాన చోట నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాను, అక్కడ ఎక్సర్సైజెస్ నాకు నేర్పించారు, నాకు ఫిజియోథెరపీ అడ్వైస్ చేయలేదు, నేను చేసుకోలేదని చెప్తారు. ఇంకొక పేషెంట్ వచ్చేసి సార్ నాకు 3 వారాలు చేయించుకోమన్నారు, లేదా నెల రోజులు చేయించుకోమన్నారు అంటారు. వీళ్ళు వాళ్ళ రిలేషన్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఇట్లా ఎక్సర్సైజెస్ ప్రిస్క్రిప్షన్ ఇట్లా మాకు చెప్పారు అని వాళ్ళు మాట్లాడుకొని కొంతమంది ఏంటంటే ఫిజియోథెరపీ చేయించుకోకుండా అవాయిడ్ చేయటము లేదంటే స్టాప్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సరైన అవగాహన లేక లేదంటే సరైన ఫిజియోథెరపీ చికిత్సా విధానం లేని దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివి చాలా కేసెస్ మేము చూసి ఉన్నాము. సో ఏదైనా మీరు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదు మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ విధంగా వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే పద్ధతుల ప్రకారం మీరు ట్రీట్మెంట్ స్టాప్ చేయాలా లేదా కంటిన్యూ చేయాలని ఒక సలహా తీసుకోవడం చాలా మంచిది. ఓన్ డెసిషన్ అనేది ఎక్సర్సైజెస్ చేయటంలో కానీ స్టాప్ చేయటంలో కానీ ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతుల్లో చాలా ప్రమాదకరం. ఏదైనా కానీ మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు డెసిషన్ ఫిజియోథెరపిస్ట్కి డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది.
1: డాక్టర్ గారు, ఫిజియోథెరపీ అంటే కేవలం వ్యాయామాలేనా?
0: కాదండి, అది చాలా పెద్ద అపోహ. వ్యాయామాలనే కాదు, ఇప్పుడు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చున్నాయి. దాంట్లో షాక్ వేవ్ థెరపీ అనేసి ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ వచ్చింది, లేజర్ థెరపీ వచ్చింది. ఈ రెండింటితో మనం చాలా మిరాకిల్స్ చూస్తున్నాము. వీటితో పాటు మాకు ఓల్డ్ మెషిన్స్ లైక్ IFT, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, CPM అని డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. ఈ మొడాలిటీస్ ద్వారా మేము పేషెంట్స్కి నొప్పి తగ్గించడము, మొబిలిటీ ఇంప్రూవ్ చేయటము, తర్వాత స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయటము జరుగుతుంది. సో ఈ మోడర్న్ ఫిజియోథెరపీ టెక్నిక్స్లో నాట్ ఓన్లీ ఎక్సర్సైజెస్, వాటితో పాటు లేటెస్ట్గా టేపింగ్, కైనెసియో టేపింగ్ అని మెయిన్లీ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ చేస్తున్నాము. తర్వాత డ్రై నీడ్లింగ్ టెక్నిక్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ చేస్తున్నాము. మయోఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్ అనేసి లేటెస్ట్గా చేస్తున్నాం. ఈ పద్ధతుల ద్వారా ఏంటంటే సైన్స్ డెవలప్ అయ్యే కొంది ఫిజియోథెరపీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను బట్టి ఏదైనా కానీ పేషెంట్స్కి బెనిఫిట్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము.
1: డాక్టర్ గారు, మీరు మాట్లాడుతూ క్రీడాకారులను కూడా మాట్లాడారు ఇప్పుడు. సో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, స్పోర్ట్స్ ఆడేటప్పుడు గాయపడుతూ ఉంటారు, అయితే ఫిజియోథెరపిస్ట్ సెట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంత త్వరగా రిలీఫ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? క్రీడాకారులకు ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: చాలా త్వరితగతిగా రిలీఫ్ వస్తుందండి. మనము ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ చూస్తే, మొదట మనం క్రీడాకారులను చూసినప్పుడు మేము చదివే రోజుల్లో రైస్ అనే ప్రోటోకాల్ ఉండేది. తర్వాత అది రూపాంతరం చెంది ప్రైస్ అనే ప్రోటోకాల్ వచ్చింది. దాని తర్వాత ఇంకా రూపాంతరం చెంది పోలీస్ అనే వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా పీస్ అండ్ లవ్ అంటాం. అంటే ఒక పర్సన్కి ఇంజురీ జరిగినప్పుడు, మెయిన్లీ మీరు స్పోర్ట్స్ పర్సన్స్ చూసినప్పుడు, పాత రోజులు ఏంటంటే కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ ట్రెండ్స్ వల్ల ఇమీడియట్గా ఫిజియోథెరపీ చేయించడము, ఫిజియోథెరపీ తర్వాత ఇమీడియట్గా వెయిట్ బేరింగ్ అంటే లోడింగ్ అనమాట, లోడింగ్ చేసి మనం త్వరితగతిన ఆ స్పోర్ట్స్ పర్సన్ని వాళ్ళ ఫీల్డ్లోకి దించి ఎలా మీరు వర్క్ చేయాలి, ఎలా ఫర్దర్గా ఇంజురీని ప్రివెంట్ చేయాలి అనేది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి ఫిజియోథెరపీ ఎవాల్యుయేట్ అయ్యింది. అందువల్ల క్రీడాకారులకి ఏదైనా మినిమల్ మనం చెప్పాలంటే స్ప్రెయిన్ కానీ స్ట్రెయిన్స్ కానీ అయినప్పుడు ఇమీడియట్గా ఫిజియోథెరపిస్ట్ని కలిసి, లేదు ఆన్ ది స్పాట్ ఫిజియోథెరపిస్ట్ కానీ ఉంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నిక్స్తో ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.
1: డాక్టర్ గారు, ఈ ఫిజియోథెరపీ ద్వారా ఆపరేషన్ అవసరం కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుందా?
0: సార్, ఇది వచ్చి కొంచెం క్రిటికల్ క్వశ్చన్ అండి. అన్ని కేసుల్లో ఫిజియోథెరపీ వల్ల రిలీఫ్ వస్తుందని మనం చెప్పలేము. సో మనము ఫిజియోథెరపీ అనేది ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ గుడ్ కాంటాక్ట్ విత్ ఆర్థోపెడిక్ సర్జన్, న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జన్. ఈ 4 డాక్టర్స్తో మనం కాంటాక్ట్లో ఉండేసి వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మనం ఫిజియోథెరపీ ఎలా చేయాలి, ఎంతవరకు పేషెంట్ బెనిఫిట్ అవుతుంది అనేది ఒక టీం వర్క్ లాగా చేయాలి. సో 50%

0: 50% ఆఫ్ ది కేసెస్ మనం ఫిజియోథెరపీ ద్వారా తగ్గించవచ్చు. ఇంకా తగ్గని వాళ్ళకి ఆల్టర్నేటివ్గా డెఫినెట్లీ దే నీడ్ టు గో ఫర్ సర్జరీ కానీ ఎనీ అదర్ ప్రొసీజర్స్ కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది. అదేంటంటే ఒక టీమ్ వర్క్ లాగా మనం మన దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్స్ కానీ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్స్తో కానీ మనం ఆ పేషెంట్ గురించి డిస్కస్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోవటం అనేది చాలా మంచిది.
1: రైట్, డాక్టర్ శ్రీకర్ గారు, నొప్పి ఉంటే విశ్రాంతి తీసుకోవాలని పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు. సో నొప్పి ఉంటే విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుందా?
0: కొన్ని సందర్భాల్లో విశ్రాంతి అనేది చాలా అవసరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి ఇనిషియల్గా కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటాం, అది తీసుకుంటే 99% మనం నివారించవచ్చు. కానీ అన్ని నాట్ ఆల్ ది కేసెస్ యూ నీడ్ రెస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు భుజం నొప్పి ఉంది, భుజం నొప్పి వచ్చిందనేసి రెస్ట్లో పెట్టామంటే భుజాన్ని మీకు పట్టేస్తుంది, దాది మళ్ళీ ఏమవుతుందంటే ఫ్రోజన్ షోల్డర్ కన్వర్ట్ అవుతుంది. సో నాట్ ఆల్ ది కండిషన్స్ నీడ్స్ రెస్ట్. యూ నీడ్ టు డూ ఎక్సర్సైజెస్ ఆర్ యూ నీడ్ టు గో ఫర్ సమ్ ఆఫ్ ది మొబిలిటీ ఎక్సర్సైజ్. అందువల్ల అన్ని కండిషన్స్లో విశ్రాంతి అనేది పనికిరాదు. అదేంటంటే డిపెండ్స్ అపాన్ మీరు అగైన్ హియర్ మీరు డాక్టర్ని కలవచ్చు, లేదంటే ఫిజియోథెరపిస్ట్ని కలిసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకునేసి దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని నాకు నొప్పి వచ్చిందని ప్రతిదానికి మనం రెస్ట్లో ఉంచామంటే ఫర్దర్గా స్టిఫ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది జాయింట్స్, ఎందుకంటే మేము ఎక్కువగా డీల్ చేసేది జాయింట్స్ ప్లస్ మజిల్స్. సో ఈ రెండిట్లో సంబంధించి మేము యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా మాకు పూర్తిగా అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఈ అవగాహనను బట్టి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలని పేషెంట్స్కి చెప్తాము, దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు.
1: సో నొప్పి అని జనరల్గా నిద్రపోతూ ఉంటాం, మెడ నొప్పి మెడ పట్టేసింది అంటూ ఉంటారు, ఇటువంటి సందర్భాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే అన్ని సందర్భాల్లో కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, తగ్గిపోతుందిలే ఒక 5 రోజులు 10 రోజులు తగ్గిపోతుందని చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి ఇంట్లోనే మీరు అన్నట్టు రెస్ట్ తీసుకోవడం వల్ల పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా, ఏం చేయాలి?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఏదైనా మెడ పట్టేయటం కానీ మెడ నొప్పి కానీ లేదంటే నడుము నొప్పి కానీ కాలు నొప్పి కానీ ఏదైనా కానీ మీకు అన్ని సందర్భాల్లో డాక్టర్ గారిని కలవడానికి అవసరం లేదండి. మీరు 48 అవర్స్ వెయిట్ చేయొచ్చు. 48 అవర్స్లో ఏదైనా మజిల్ ఫెటిక్ కానీ మజిల్ స్ట్రెయిన్ అయినా కానీ అది 48 అవర్స్లో మీకు రిలీఫ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 48 అవర్స్ లోపల కానీ మీకు కానీ ఎటువంటి నొప్పిలో మార్పు లేకపోతే ఇమీడియట్గా మీరు ఖచ్చితంగా ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ కానీ కలిసి వారి యొక్క ఒపీనియన్ తీసుకుని వారు చెప్పే విధంగా ఫిజియోథెరపీ కానీ అడ్వైజ్ చేస్తే ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. అంతేగాని 48 అవర్స్ తర్వాత కూడా నొప్పి ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు డాక్టర్ గారిని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే.
1: ఫిజియోథెరపీపై ఉండేటువంటి అపోహలు ఏంటంటే డాక్టర్ గారు?
0: ఫిజియోథెరపీ మీద అపోహలు అంటే ఇది ఖరీదైన చికిత్సా విధానం అనుకుంటారు. కానీ ఖరీదైన చికిత్సా విధానము ఇప్పుడు చూసినట్లయితే కాదండి. మీరు మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్స్కి వెళ్ళటం కానీ లేదంటే మీకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్ని కానీ లేదంటే డాక్టర్ గారు అడ్వైజ్ చేసిన ఫిజియోథెరపిస్ట్ని కానీ మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మీ సమస్య గురించి మాట్లాడి వాళ్ళు మీకు మీ సమస్యని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళ ఒక చికిత్స ఖర్చు అనేది ఎంతో చెప్తారు. మెయిన్ వచ్చేసి అపోహ అనేది పెద్దగా ఫిజియోథెరపీ మీద లేదండి. ప్రతి ఒక్కరూ అవసరమైన వాళ్ళకే డాక్టర్లు గారు డాక్టర్స్ కూడా రెఫర్ చేస్తారు. సో ఖర్చు గురించి ఆలోచించినప్పుడు ఇది కొద్దిగా ఎక్విప్మెంట్స్ కాస్ట్ వైజ్ కానీ లేదంటే ట్రీట్మెంట్ చేసే విధానంలో తర్వాత ఒక్కొక్క ఫిజియోథెరపిస్ట్ మినిమమ్ మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పేషెంట్స్ తోటి. మినిమమ్ 30 మినిట్స్ to 45 మినిట్స్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి వారి యొక్క ఫీజెస్ అనేవి ఛార్జ్ చేస్తారు. ఇంకా ఫిజియోథెరపీ మీద పెద్దగా అపోహలంటూ నాకు తెలిసి ఏం లేవండి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక చివరిగా ఫిజియోథెరపీ తీసుకుంటూ మంచి ఆహార నియమాలు ఏమన్నా పాటించాలంటారా?
0: తప్పకుండా అండి. మెయిన్ వచ్చేసి మీకు మజిల్ వీక్గా ఉన్నప్పుడు ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. తర్వాత మీరు మంచి డైటీషియన్ని కలిసేసి డైటీషియన్ చెప్పే డైట్ని తీసుకోవటం చాలా మంచిది. ఎముకలు కీళ్ళు నరములు సమస్యలు ఉండేవాళ్ళు కాల్షియం ఓరియంటెడ్ ఫుడ్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు మజిల్ స్ట్రెంత్స్కి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు

0: ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: రైట్, చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. శరీరంలో వచ్చే ప్రతి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సమస్యకు కారణాన్ని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ గారు. సో విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలండి. ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా చురుగ్గా ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆర్ శ్రీకర్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అబ్దుల్ హుసేన్, నిర్వహణ శ్రీ తమరావు నాగేశ్వరరావు.
3: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
3: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం సుశీల అల్పించిన గీతం, సీనారాయణ రెడ్డి సాహిత్యం, పి ఆదినారాయణరావు సంగీతం. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
4: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.

వరకు అల్లూరి సీతారామరాజు చేతి నుంచి సుశీల ఆల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు

0: 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
1: బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. मैं डिक्लेरेशन को एडॉप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026.
0: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
1: एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा. इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
0: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: And keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
0: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక, ప్రజా సంబంధాల పునాదిగా భారత్, కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునః పరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు, వాణిజ్య

0: ముఖ్యమంత్రి దాతోక్ సెరి జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సీఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగాడి పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢి గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా 1 మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్ట్రంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం. బాపట్ల డాక్టర్ NTR అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం.
3: కిసాన్ వాణి శ్రోతలకు నా నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో మనం చిరుధాన్యాల పోషక విలువలు, ప్రాసెసింగ్ లో మెళకువలు, అలాగే కోతానంతర పరిజ్ఞానం గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. ఇప్పుడు మారుతున్న మన వాతావరణ పరిస్థితులు మరియు ఆహార అలవాట్ల కారణంగా చిన్నతనం నుండే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పడుతున్న సందర్భాలను మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఈ సమయంలో మనకు ఈ చిరుధాన్యాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. దీని అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన బాగా పెరగడంతో చిరుధాన్యాలని కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఆహారంగా వరి, గోధుమలకు బదులుగా తీసుకోవడం మనం ఈ మధ్య గమనిస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఈ యొక్క చిరుధాన్యాలను సాగుపై మక్కువ పెంచుకోవడానికి కారణం చెప్పుకోవాలంటే చిరుధాన్యాలు ఏ నేలలో అయినా పండించుకోవచ్చు. అది మెట్ట భూములు కావచ్చు, క్షార భూములు కావచ్చు, ఆమ్ల భూములు కావచ్చు. అలాగే ఎటువంటి ప్రతికూల వాతావరణం అయినా తట్టుకొని ఎటువంటి చీడపీడలకు తక్కువ, అలాగే ఎరువులు, రసాయన మందులు వినియోగించవలసిన అవసరం లేకుండానే అతి తక్కువ పెట్టుబడితోటి మనం పండించుకోవచ్చు చిరుధాన్యాల్ని. అందుకని రైతులు కూడా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితులు కానీ వర్షాభావ పరిస్థితులు కానీ చిరుధాన్యాలని మనం సాగు చేయడం వల్ల ఎంతో కొంత ఆదాయం మనకు వస్తుంది. ముఖ్యంగా చిరుధాన్యాలు ఎన్ని రకాలు అనుకుంటే చిరుధాన్యాలని మనం తృణధాన్యాలని, సిరిధాన్యమని, శ్రీధాన్యమని అని కూడా ఎన్నో రకాలుగా పిలవచ్చు. చిరుధాన్యాలు ముఖ్యంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. పెద్ద తృణధాన్యాలు, వాటిలో ముఖ్యంగా జొన్న, సజ్జ, అలాగే రాగులు వస్తాయి. తర్వాత చిరుధాన్యాలు అంటే చిన్న తృణధాన్యాల కింద మనకు కొర్రలు, సామలు, అరికెలు, వరిగలు, అండుకొర్రలు లాంటి ధాన్యాలు వస్తాయి. ముఖ్యంగా ఈ తృణధాన్యాలు గడ్డి జాతికి చెందిన మొక్కలు. ముఖ్యంగా ఈ తృణధాన్యాల వల్ల మనకు లాభం చూసుకుంటే వీటిలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మనకు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా వరి కానీ గోధుమ కానీ మనం తీసుకున్న వెంటనే మనకు రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతుంది. సో దీన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అని కూడా అంటాం. ఇటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ను మనం ఈ యొక్క చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల తొందరగా అది రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు, నెమ్మదిగా చక్కెర స్థాయిల్ని పెంచేలాగా చేస్తుంది. అంతేకాకుండా వీటిలో పీచు పదార్థాలు, ఫాస్ఫరస్సు, ఇనుము, రాగి, కాల్షియం వంటి ఎన్నో శరీరానికి ఎదుగుదలకు ఉపయోగపడే మినరల్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక్కొక్క చిరుధాన్యాలని తీసుకుందాం. ఇప్పుడు రాగులు తీసుకున్నాం అనుకోండి. రాగుల్లో ముఖ్యంగా అందులో ప్రధాన పోషక గుణం ఏంటంటే కాల్షియం ఉంటుంది. మనం పాలల్లో ఎంతైతే కాల్షియం వస్తుందో దానికి 3 రెట్లు ఎక్కువగా మనం రాగి తీసుకోవడం వల్ల కాల్షియం అందులో అందుబాటులో ఉంటుంది. అలాగే సజ్జలు, సజ్జల్లో ఇనుము శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పప్పు ధాన్యాలతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మనకు గర్భిణీ స్త్రీలు కానీ లేదా బాలింతలు కానీ వాళ్ళకి ఎంతైనా ఇనుము అవసరం అవుతుంది. సో వాళ్ళు సజ్జలు ఆహారంగా తీసుకుంటే వాళ్లకు ఎటువంటి రక్తహీనత లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొర్రలు, వరిగలు ఇవి తీసుకుంటే ఈ కొర్రల్లో మనకు ప్రోటీన్స్ బాగా అందుబాటులో ఉంటాయి. ఇంచుమించు మనకు గోధుమలతో సరిసమానంగా ప్రోటీన్స్ అందుబాటులో ఉంటాయి. ఊదలు కానీ, అరికెలు ఇవి తీసుకుంటే వీటిలో మనకు పీచు పదార్థం, ఆహార పీచు పదార్థం చాలా అధిక శాతంలో ఉంటుంది. ఇప్పుడు మీరు వరి తీసుకున్నారనుకోండి, వరిలో ప్రతి 100 గ్రాములకి మనకు 1 గ్రాము పీచు పదార్థం ఉంటే అదే మనకు అరికెలు, ఊదల్లో మనకు 13 నుంచి 14 గ్రాములు ఉంటుంది. అంటే ఇంచుమించు 15 రెట్లు మనకు అధికంగా పీచు పదార్థం మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇవి మనకు జీర్ణక్రియని క్రమబద్ధీకరించడంలోనూ, సో మలబద్ధకం లాంటి సమస్యల నుంచి దూరం చేయడంలోనూ ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. అలాగే జొన్నలు, జొన్నల్లో తీసుకుంటే మనకు ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనకు పాలతో పోలిస్తే ఇంచుమించు 4 రెట్లు అధికంగా అందుబాటులో ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనలోని బ్లడ్ ప్రెషర్ని క్రమబద్ధీకరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వరిగలు తీసుకుంటే వరిగల్లో విటమిన్ B3 చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో సాగు విషయానికి వస్తే ఇంచుమించు 177,000 హెక్టార్లలో మేజర్ మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు విరివిగా పండుతున్నాయి. అలాగే మైనర్ మిల్లెట్స్ కొర్రలు, సాములు, అరికలు, ఊదలు, అండుకొర్రలు లాంటివి అంటే 45,000 హెక్టార్లలో పండిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు మనకు చిరుధాన్యాల్లో రక్తపోటు నియంత్రించే ఫాస్ఫరస్, అలాగే క్యాన్సర్ని అడ్డుకునే ఫైటోన్యూట్రియంట్స్, కండరాలు నరాల సామర్థ్యాన్ని పెంచే రక్తంలో షుగర్ను నియంత్రించే మెగ్నీషియము, అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుటకు కావాల్సిన అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఈ చిరుధాన్యాల్లో అధికంగా ఉంటాయి. ఈ చిరుధాన్యాలు గ్లూటెన్ ఫ్రీ అంటే ఎలాగైతే గోధుమల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుందో ఇందులో గ్లూటెన్ ఉండదు. సో దీనివల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కూడా నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు చిరుధాన్యాలు, పూర్వకాలంలో పెద్దవారు ఏం చేసేవారు, రోకల్లో దంచి దాని పొట్టు తీసేవారు అనమాట. ఇప్పుడు చిరుధాన్యాల్లో ముఖ్యంగా ప్రాసెసింగ్ చేయడానికి ఇబ్బందులు ఏమిటి అని ఆలోచిస్తే ముఖ్యంగా ధాన్యపు యొక్క గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది, గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఈ పండించే ధాన్యాల్లో వివిధ రకాలు కారణంగా ఈ పరిమాణంలో కూడా ఎంతగానో మార్పు ఉంటుంది. అది కాకుండా ఒక్కసారి పొట్టు తీసిన తర్వాత అందులో ఉండే క్రొవ్వు పదార్థాల కారణంగా ఈ ఆక్సీకరణం చెంది తొందరగా మనం ఏదైతే పొట్టు తీసాక ఏదైతే బియ్యం అంటామో, కొర్ర బియ్యం కానీ లేకపోతే మిల్లెట్ బియ్యం అంటారు, అవి వాటి యొక్క జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అది కాకుండా ఒక్కసారి బియ్యం నుంచి కూడా గ్రేడింగ్ చేసుకోవడానికి, మనకు నూకల నుంచి కూడా బియ్యం సపరేట్ చేసుకోవడానికి కూడా పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం ఒకటి మనకెంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. సో ఈ యొక్క చిరుధాన్యాల ప్రాసెసింగ్ ముఖ్యంగా 2 పద్ధతుల్లో చేస్తారు. ఈ పద్ధతులు తెలుసుకునే ముందుగా ఈ చిరుధాన్యాలు మనకి ఇందాక చెప్పుకున్నట్టు కొర్రలు, సామలు, తర్వాత వరిగలు, అండుకొర్రలు వాటిలో ఏమిటంటే ముఖ్యంగా ఈ గింజ పైన పొట్టు మధ్యలో 3-4 లేయర్స్ కింద ఉంటుంది. అదే అరికలు తీసుకుంటే మనకు 7-9 లేయర్స్ ఉంటుంది. అంటే అరికల్లు మనకు పొట్టు తీయడానికి చాలా కష్టసాధ్యం అన్నమాట. దానిపైన పొట్టు లేయర్స్ ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి మనకు ఏ రకంగా ప్రాసెస్ చేస్తే మనకు పొట్టు తీయవచ్చో వేరే వేరేగా పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఈ ప్రాసెసింగ్లో 2 రకాలు ఉన్నాయి, ప్రాథమిక ప్రాసెసింగ్, ద్వితీయ ప్రాసెసింగ్. ప్రాథమిక ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇందులో కోత కోసిన తర్వాత ఈ చిరుధాన్యాల్లో వచ్చే వ్యర్థ పదార్థాలు, రాళ్ళు, గడ్డి, తాలుగింజలు, సో వగైరాల్ని మనం వేరు చేస్తాం. సో వేరు చేయడం ఒక పద్ధతి, దాన్ని మనం డీస్టోనింగ్ అనే మెషిన్ పరికరం ఉపయోగించేసి ఇవి సపరేట్ చేస్తాం. అలాగే గింజల నుంచి కూడా పొట్టు తీయడం అనేది ఇంకొక ప్రక్రియ. ఆ తర్వాత పొట్టు తీసిన తర్వాత మనకి ఏదైతే బియ్యం వస్తుందో, సో బియ్యం నుంచి కూడా రవ్వని వేరు చేసేది ఇంకొక ప్రక్రియ. తర్వాత ప్యాకేజింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్ అన్నది ఈ 4 ప్రక్రియలతో కూడి ఉంటుంది. చిరుధాన్యాల్ని శుభ్రపరచడానికి ముఖ్యంగా మనం డీస్టోనర్ని వాడతాం. సో ముఖ్యంగా మొట్టమొదటగా చేసే ప్రాసెసింగ్ ప్రక్రియ వచ్చేసి డీస్టోనర్. ఎలాగైతే పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా ఇంట్లో మన ఆడవారు చాటను ఉపయోగించి ఏ రకంగా అయితే బియ్యాన్ని కానీ చిరుగుతారు మట్టి బిడ్డల నుంచి, అదే విధంగా అదే ప్రిన్సిపల్ తోటి ఇక్కడ మనకు మిషన్ ఉంటుంది. ఈ మిషన్లో కింద మనం ఒక బ్లోయర్ అమరుస్తాం. ఈ బ్లోయర్ వల్ల మనకు గాలి వల్ల ఏదైతే డెక్ అంటాం దాన్ని, డైమండ్ షేప్ డెక్ అని, దందులో గుండా మనకు గాలి ప్రసరించి ఏ రకంగా అయితే మనం చాటని చెరుగుతామో అదే పద్ధతిలో ముందు వెనక్కి డైమండ్ డెక్ అనేది కదులుతూ ఉండడం వల్ల, సో గాలి వల్ల కూడా ఈ గింజలు డెక్

0: నుంచి కూడా కొంచెం పైకి ఎగురుతాయి. సో దీనివల్ల మనకు బరువుగా ఉండే మట్టి బిడ్డలు వచ్చేసి ఏ రకంగా అయితే చాటలు వెనక వస్తాయి, తేలిగ్గా ఉన్న ముందుకెళ్తాయో, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ డీ స్టోన్ అనే మిషన్ లో కూడా మట్టి బిడ్డ లాంటివి వెనక కలెక్ట్ అవుతుంది, తర్వాత తేలిగ్గా ఉండే గింజలు ముందు వైపునకు సాగుతాయి. ఆ ముందుకు వచ్చిన తర్వాత మనకు వివిధ రకాల జల్లెళ్ళు ఉపయోగించేసి వాటిని తాళగింజలని, తర్వాత మంచి గ్రేడ్ ఉన్న గింజల్ని వేరు చేస్తాం. వేరు చేశాక తదుపరి ప్రక్రియకి తీసుకెళ్తాం. అలాగే చిరుధాన్యాల యొక్క పొట్టు తీసే ప్రక్రియ, ఇది రెండవ ప్రక్రియ. ఈ రెండవ ప్రక్రియలో మనకు రెండు సూత్రాలను ఉపయోగిస్తాం. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ కార్బోరండమ్ రోలర్ ఉపయోగించేసి సో గింజకు మధ్య రాపిడి కలిగించడం, అలాగే కార్బోరండమ్ రోలర్కి గింజకు, అలాగే గింజను కలిగి ఉండే ఈ మెష్ యొక్క మధ్య రాపిడి ఒరిపిడి బాగా గురి చేయడం వల్ల పొట్టు రాలుతుంది, పొట్టు రాల్చేలాగా ప్రక్రియ ఒకటి. అలాగే ఇంకొక మిషన్ ఉంది, దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ డీహలర్ అంటాం. అది సింగిల్ స్టేజు డబుల్ స్టేజ్లో ఉంటుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎక్కువ స్పీడ్తో తిరిగే బ్లోయర్ని ఉపయోగించేసి పొట్టు తీయాలనుకుంటాము, లైక్ చిరుధాన్యాల్ని. ఆ చిరుధాన్యాల్ని ఎక్కువ ఫోర్స్ తోటి గాలితోటి మనకు ఆల్రెడీ నిలకడగా ఉన్న ఒక రబ్బరు మెష్ మీద చాలా ఫోర్స్తో కొట్టడంతో ఏంటంటే ద ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల దానికి పొట్టు రాలుతుంది అనమాట. ఇది మనకు రెండు ప్రక్రియల్లో ఉంటుంది, ఒకటి సింగిల్ స్టేజ్ అని డబుల్ స్టేజ్ అని, అంటే ఒకే మిషన్లో ఒక్కసారి చేయడం లేదా రెండు సార్లు చేయడం. దీనివల్ల మనకేంటంటే చాలా సులువుగా మనకు పొట్టు రాలడం జరుగుతుంది, అలాగే బియ్యం కూడా మనకు అలాగే ఉంటుంది అనమాట. ఇందులో ముఖ్యంగా మనకు ఈ సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహలర్లో మనకు డీహల్లింగ్ ఎఫిషియన్సీ ఇంచుమించు 85 నుంచి 90-92% దాకా వస్తుంది. అలాగే డబల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ వల్ల మనకు 95% దాకా డీహల్లింగ్ మనకు జరుగుతుంది. ఒకసారి డీహల్లింగ్ అయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అరికెలు తర్వాత సామల్లో మనకు పొరలు ఎక్కువ ఉంటాయి. ఆ పొరల్ని ముందుగా తీయడానికి ఎక్కువ ఒక్కసారిగా సెంట్రిఫ్యూగల్ డీహల్లింగ్ చేస్తే మనకు పొరలు మొత్తం ఊడిపోదన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకొకటి, ఈ కార్బోరండమ్ రోలర్ ద్వారా ముందు వాటి మీద చిన్నగా ఒక పొరలాంటిది గీకి ఒక పొరను మనం లూజ్ చేస్తాం. ఆ తర్వాత ఒక్కసారి పై పొట్టు ఏదైతే ఎప్పుడైతే లూజ్ అవుతుందో దాన్ని ఇంకొక మారు మనము సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో వేయడం వల్ల పొట్టు పూర్తిగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా మనం అరికల్లో మనకు రెండు తడవలుగా ఒకసారి రాపిడి ఉపయోగించి తర్వాత సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ ఉపయోగించి కూడా మనం పొట్టును తీయాల్సి ఉంటుంది. అదే కొర్రలు కానీ సామలు ఓదలు అండుకొర్రల్లో మనం డైరెక్ట్గా సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో వేసుకుంటే మనకు పొట్టు తీయడం జరుగుతుంది. అలాగే ఒక్కసారిగా సో బియ్యపు గింజ నుంచి కూడా నూకలు కానీ లేకపోతే తాళుగింజల్ని సపరేట్ చేయడానికి మనకు ఒక గ్రేడర్ని ఉపయోగిస్తాం. సో గ్రేడర్ కూడా ఇంచుమించు మనకు వివిధ రకాల జల్లెడ్ని ఉపయోగించేసి మనం బియ్యాన్ని అలాగే తాళగింజల్ని రవ్వల్ని కూడా మనం సపరేట్ చేస్తాం. ఎప్పుడైతే సపరేట్ చేస్తామో ఏదైతే పొట్టు తీయని గింజలు తాళగింజలు పొట్టు తీని గింజల్ని మళ్ళీ ఇంకొకసారి మనం సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో తీసుకెళ్లి చేస్తాం అన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు దీనికి పవర్ రిక్వైర్మెంట్ చూసుకుంటే డీ స్టోనర్కి ఇంచుమించు మనకు కెపాసిటీ చూసుకుంటే మనకు 100 కేజీ నుంచి 500 కేజీలు గంట వరకు కూడా మనకు వివిధ కెపాసిటీ యొక్క మోడళ్లు లభ్యమవుతాయి. అలాగే ఈ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ తీసుకుంటే మనకు గంటకు 100 కేజీల నుంచి 250 కేజీల వరకు కూడా పొట్టు తీయడానికి వివిధ రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఒరిపిడి గురి చేసి దట్ అబ్రేషన్ రోలర్స్ అంటాం. ఈ అబ్రేషన్ రోలర్స్ పద్ధతిలో మనకు 40 కేజీల నుంచి 150 కేజీల వరకు కూడా వివిధ రకాలైన మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మనకు ఈ సపరేట్ చేసిన తర్వాత మిల్లెట్ బియ్యాన్ని మనం ప్యాకేజింగ్ చేసుకుని, ఇందాక చెప్పుకున్నట్టు అందులో క్రూ పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకసారి మనం పొట్టు తీసిన తర్వాత అది ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెంది మనకు ర్యాన్సిడ్ అంటాం, ముక్కుపోయిన వాసన తొందరగా నెలన్నరలోగా వచ్చేస్తుంది. అందువల్ల మనకు ప్యాకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం వాక్యూమ్ ప్యాకేజింగ్ చేసుకుంటే మనకు 6 నెలల దాకా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ వాక్యూమ్ ప్యాకేజింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది మనకు. అంతేకాకుండా ఇందాక చెప్పిన ప్రక్రియలన్నీ మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అంటాం. అదేవిధంగా ద్వితీయ ప్రాసెసింగ్ అంటే ఒక్కసారి మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అయిన తర్వాత కూడా తదుపరి ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల వివిధ రకాలైన విలువ జోడింపు మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన బియ్యాన్ని మనం రవ్వ చేసుకోవడం కానీ, పిండి కొట్టుకోవడం కానీ, లేదా దాని నుంచి నూడిల్స్ చేసుకోవడం కానీ, సేమియా లాగా చేసుకోవడం కానీ, ఈ చిరుధాన్యాల యొక్క పిండిని ఉపయోగించి మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారు చేసుకోగలిగితే మనకు ఎంతో ఉపయోగకరంగాను అలాగే సేల్ చేసుకోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతు సంఘాలకు వాళ్ళకి కూడా ఇటువంటి మెషినరీను 30% సబ్సిడీ తోటి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు అందజేస్తున్నారు. సో ఎవరైతే ఈ నిరుద్యోగ రైతులు కానీ యువత కానీ గ్రామ ప్రాంతాల్లో మీరు మిల్లెట్ ప్రాసెసింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా సబ్సిడీ ద్వారా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తున్నారు. సో మనం 10-15% మన సొంత డబ్బు పెట్టుకొని మిగిలిందంతా సబ్సిడీ తర్వాత రుణరూపేణా మనం తీసుకొని మన ఉన్న ఊళ్ళలోనే ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ని అంటే మిల్లెట్ ప్రాసెసింగ్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనకే కాకుండా ఆ ఊళ్ళో కూడా ఇతరత్ర వారికి కూడా మన ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతాం. మీకు ఈ చుట్టుపక్కల మెషినరీ గురించి ట్రైనింగ్ కానీ ఎలా నడుపుకోవాలి వాటికి ఇతరత్ర వివరాలు ఏదన్నా కావాల్సి వస్తే డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల వారు కానీ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల వారిని కానీ మీరు సంప్రదిస్తే మీకు ఈ యొక్క మెషినరీ యొక్క పనితీరు వాటిని ఎలా ఆపరేట్ చేయాలి వాటిలోని ఆపరేషన్ మెయింటెనెన్స్ తాలూకా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే చిరుధాన్యాలను పండించుకుంటామో వాటిని కళ్ళెం మీద ఎటువంటి విలువ జోడింపు లేకుండా మనం వాటిని దళారులకు అమ్ముకుంటే మనకు మిగిలేది ఏమీ ఉండదు. అది కాకుండా అతి తక్కువ మొత్తంలో దాన్ని బాగు చేసి ప్రాసెస్ చేసి మీరు దాన్ని మార్కెట్లో అమ్ముకోగలిగితే వ్యాపారవేత్తగా కూడా ఎదిగి ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే మీరు రైతు నుంచి కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగడానికి ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు ఎంతగానో దోహదపడతాయి.
1: చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనం తయారు చేసే విధానాలని గురించి తెలుసుకుందాం. పంట నుండి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, ఇంకా ఇతర ఆహార తయారీ పరిశ్రమల నుండి వచ్చిన కలప, అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలని బయోమాస్ అంటాము. ఈ పంట వ్యర్థాలు ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వ్యర్థాలను బయోమాస్ బ్రికెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా బయట మనకు ఉచితంగా లభిస్తాయి లేదా తక్కువ ఖర్చులో మనకి దొరుకుతూ ఉంటాయి. భారతదేశం లాంటి సహజ వృక్షజాలాన్ని విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న దేశంలో అపరిమితంగా సహజ వనరుల యొక్క సేంద్రీయ వ్యర్థాలను శక్తి వనరులుగా మనం పునరుత్పత్తి చేయొచ్చు. ఈ బ్రికెట్లు ప్రకృతిలోని వ్యర్థ పదార్థాలు సెల్యులోజ్, లిగ్నస్, ఇంకా బూడిదతో తయారు చేయబడతాయి. పంట కోతల కాలంలో రైతులు వాడేసినా లేదా ఎండిపోయినా కాల్చటానికి మిగిలిన సహజ పదార్థాలను బ్రికెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించటానికి అనువైన కర్బన అలాగే జీవ సంబంధిత సేంద్రీయ పదార్థాలు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి ఈ బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి ఎక్కువ ఉష్ణ శక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియనే బ్రికెటింగ్ అంటారు. బ్రికెట్ యొక్క ప్రయోజనాన్ని గనక మనం చూసినట్లయితే బ్రికెట్లు బొగ్గు కంటే తక్కువ ధరతో పాటు అధిక ఉష్ణ విలువల్ని కలిగి ఉంటాయి, అలాగే తక్కువ తేమ, అధిక సాంద్రతని కలిగి ఉంటాయి. వంట చెరుగ్గా వ్యవసాయ వ్యర్థాలను వాడినప్పుడు వెలువడే పొగ వల్ల స్త్రీలకి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్ ని వాడుకోవచ్చు. బ్రికెట్లో సల్ఫర్, బూడిద లేకపోవడం వల్ల వీటిని పర్యావరణ హితమైనదిగా గుర్తించారు. బ్రికెట్లు తక్కువ వాసన, స్థిరమైన మంటతో తక్కువ పొగను కలిగి ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేయటం, రవాణా చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బయోమాస్ బ్రికెట్లను శక్తి వనరులుగా మనం ఉపయోగించుకోవచ్చు. బ్రికెటింగ్ టెక్నాలజీలో బయోమాస్ ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికెట్లను తయారు చేస్తారు. మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికెట్స్ ను తయారు చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించాలి. ముఖ్యమైన బ్రికెటింగ్ టెక్నాలజీలను గనక మనం చూసినట్లయితే పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీ. రెండవది స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీని ఉపయోగించి చేసే బ్రికెటింగ్ మిషన్లో బయోమాస్ను ఒక డైలోకి పంచి చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచటం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికెట్స్గా తయారవుతాయి. ఈ ప్రక్రియ సమర్థవంతమైంది, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమ గల బయోమాస్ నుంచి బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఇక రెండవ పద్ధతి స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగు

0: ఒక బ్యారల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బయోమాస్లో ఉండే లిగ్నిన్ ద్రవ పదార్థంగా మారి బైండింగ్గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికెటింగ్ యంత్రంలో తాపన పరికరం కనుక అమర్చినట్లయితే బ్రికెట్ పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికెటింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది ముడి పదార్థాల సేకరణ, అలాగే ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచడం, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయడం, తయారు చేసిన బ్రికెట్లను చల్లపరిచి ప్యాకింగ్ చేసి విక్రయించడం. ముందుగా మనం బ్రికెటింగ్కి వాడే ముడి పదార్థాలని సేకరించుకోవాలి. సేకరించిన ముడి పదార్థాలని బాగా ఎండపెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసిన ముడి పదార్థంలో బైండింగ్ను కలిపి బ్రికెటింగ్ మిషన్ ద్వారా బ్రికెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక బయోమాస్ని కార్బనైజ్ చేసి బ్రికెట్స్గా తయారు చేయాలంటే మాత్రం బట్టి అవసరమవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా బయోమాస్ని బాగా ఆరబెట్టాలి. ఆరిన బయోమాస్ని బట్టిలో గాలి తగలకుండా మండించాలి. కార్బనైజ్ కాబడిన బయోమాస్ని యంత్రాల సహాయంతో మెత్తని పొడిగా చేసి దానికి బైండర్ని కలపాలి. ఇలా కలిపిన బయోమాస్ను బ్రికెటింగ్ యంత్రం ద్వారా బ్రికెట్స్గా తయారు చేసి ఎండబెట్టి ప్యాక్ చేసి విక్రయించవచ్చు. బయోమాస్ బ్రికెటింగ్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ విధానాన్ని అనుసరించి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్స్ తయారు చేసే విధానాన్ని గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहां,
2: पर हम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: है, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: కిసాన్ వాణి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 వస్తుంది. చిత్రసీమ స్నేహితుల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ BSUESF.

ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 8 గంటలైంది. హలో అభిరుచి.

TNT. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. కార్యక్రమంలో చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండదెబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వీరంతా కోరుతున్నారు. రంగస్థలం చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అయితే వీరు కొన్ని పాట విని ముందుగా ఓ ప్రకటన విందాం.

మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.

మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్,

0: హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF.
1: హలో అభిరుచి కార్యక్రమంలో మరో మెసేజ్ చూద్దాం. వీరు ఎవరంటే బెంగళూరు నుంచి జయలక్ష్మి, వీరు మెసేజ్ చేశారు మా కోసం. స్టూడెంట్ నెంబర్ 1 చేత నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ

ఆలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కళ్యాణ్ నుంచి బండారు త్రిమూర్తి గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరంతా కోరుతున్నారు రౌడీ గారి పిల్లం చిత్తు నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించని అంటూ.

చిత్రంలో, తర్వాత కొండవీటి సింహం చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. గుంటూరు జిల్లా దాసరిపల్లి నుంచి తిరుపతమ్మ, శివదాస్ రెడ్డి, రోణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సావిత్రి, అలానే వీరి కుటుంబ సభ్యులంతా.

నుంచి బాబు అలానే వీరి మిత్ర బృందం అంతా కోరుతున్నారు. పసివాడి ప్రాణం చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాట వినిపించినట్టు మెసేజ్ చేశారు. అయితే వీరు కోరిన పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు, కానీ సమయభావం వల్ల వీరు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారో చూద్దాం. సుస్వాగతం చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా తాలరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. అలానే కోనసీమ జిల్లా మామిడి కుదిరి మండలం మోడిపల్లి నుంచి పంతటి శ్రీనివాసరావు, గంగాభవాని వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. దొంగలుడు చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. నిర్ణయం చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు పాపిన్నిపాలెం నుంచి నల్లమ్మ. అలానే మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శేఖర్ వీరంతా కోరుతున్నారు. కొరియన్ కనకరాజు చిత్రం నుంచి మా కోసం పాటను

నడిపించండి అంటూ కోరుతున్నారు. అలానే పుట్టపాక నుంచి మిరియాల తిరుమల ఆండాలు వీరు ప్రేమాభిషేకం చిత్ర నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ చూద్దాం. మమతల కోవెల చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరు బాలు బుచ్చి నుంచి కోరుతున్నారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, శారదా సుధీర్, శోభా సుధీర్, రవి సునీత్ వీరంతా కోరుతున్నారు. అభిమన్యు చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ. అలానే లవ్ స్టోరీ చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. బ్రహ్మయ్య వీరు కర్నూలు నుంచి కోరుతున్నారు. ఇక ఖైదీ నెంబర్ 150 చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ ఈ చిత్త నుంచి పాటను అడుగుతున్నారు. వీరెవరంటే కడప జిల్లా పొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా. మరో మెసేజ్ చూద్దాం. బింబిసారా చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. అలానే కొత్త జీవితాలు చిత్త నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. వీరు నెల్లూరు జిల్లా కొడలూరు మండలం గండవరం పొలతోట రామచక్రం నుంచి దుగపతి శివప్రసాద్, శ్రీను, విప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, అమీర్, చాన్మాష, బాబురావు, రవి, నటరాజ్. అలానే మరికొంతమంది కూడా కోరుతున్నారు. ఓకే. తర్వాత మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి కోరుతున్నారు. విక్రమార్కుడు చిత్తం నుంచి పాటను వినిపించండి అంటూ ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంక, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సొక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబు. అలానే మా గ్రామస్తులందరి కోసం ఈ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఇక హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరుపుతులు పుచ్చే అలాని వీరు కూడా సభ్యులంతా కోరుతున్నారు. మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అడవరాముడు చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. తలపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. అలానే లక్ష్మమ్మ కిషోర్ వీరు గంగుల విలేజ్ నుంచి కోరుతున్నారు. బొబ్బిలి పులి చిత్త నుంచి పాట కావాలంటూ అడుగుతున్నారు. అలానే కర్ణాటక పెద్దపల్లి నుంచి సుబ్రమణి మెసేజ్ చేశారు. బంగారు బులుడు చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ. ఇక గుడ్ ఈవినింగ్ అంటూ మరో మెసేజ్ వచ్చింది. ప్రేమాభిషేకం చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరు అంటే బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ అలానే వీరి ఫ్రెండ్స్ అంతా. ఇక ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విషయపట్నం నుంచి మెసేజ్ చేశారు. వీరు జల్సా చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. అలానే మగధీరా చిత్ర నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జునీద్దీన్, సెహబాన్ జునీద్దీన్, ఆబిదాయిష. ఓకే. తర్వాత అస్సాం నుంచి ఇతేంద్ర దాస్ కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. ఓకే. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లా పదరకుల మండలం తాటిపత్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనం, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఉబలమ్మ, లక్ష్మీ, బండారసుబరావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్. అలానే మా తాటిపత్తి గ్రామ కార్మికులందరి కోసం ఇది ఎక్కడ న్యాయం చిత్త నుంచి పాటను వినిపించినట్టు మెసేజ్ చేస్తున్నారు. అలానే నారాయణపేట జిల్లా ఉట్కూరు నుంచి డి అర్ణ, మోహన్, దివ్యబాయ్, అజయ్, శృతి వీరంతా ఎవడు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. అయితే సమయ భవన్ వీరు కోరిన పాట వినిపించలేకపోతున్నాం. చివరగా పసివాడు ప్రాణం చిత్త నుంచి ఈ పాట వింటారు.

మీరింతవరకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 నిమిషాలకు వస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం చర్యలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశం ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థా

0: से नहीं किया जा सकता। रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है। आज एडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है। अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले।
1: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్దికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో తగిన పాత్ర ఉండాలని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ
0: अब और टाला नहीं जा सकता। इसके पर टैक्स बेस्ड नेगोशिएशंस को निश्चित समय सीमा और स्पष्ट परिणाम से जोड़ना होगा। उसी तरह फाइनेंशियल इंस्टीट्यूशंस में वोटिंग पावर, लीडरशिप पोजीशंस और पॉलिसी प्रायोरिटीज आज की इकोनॉमिक रियलिटीज के अनुसार होनी चाहिए।
1: సముద్రయాన కార్మికులకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ సీ ఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. సదస్సు ప్రారంభ ప్రసంగంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ సముద్రయాన కార్మికులు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వారికి తగిన సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత దేశాల సముద్ర వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని नरेंद्र मोदी पेरकुंटू
0: सी फेरर्स का वैश्विक व्यापार में बहुत बड़ा योगदान है, किंतु अक्सर मुश्किल समय में उन्हें सहारे की कमी महसूस होती है। मेरा प्रस्ताव है कि क्या हम सी फेरर्स इमरजेंसी सपोर्ट नेटवर्क बना सकते हैं। इसके माध्यम से संबंधित देशों की मैरिटाइम अथॉरिटी और मिशंस को जोड़ा जाएगा। इससे डिस्ट्रेस अलर्ट्स, मेडिकल असिस्टेंस, परिवारों को सूचना तथा इवैक्यूएशन में सहयोग दिया जा सकता है।
1: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్దికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ
2: India's innovation ecosystem has grown rapidly. The journey of Bharat Innovates has already created global impact. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship from lab to market, from India to world.
1: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకర్గా మార్చే స్వదేశీ

0: సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నీస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డీఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా, జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్ సాధించిన భారత్ 3వ టైటిల్ కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారత్, చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్సౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలి రోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ ఓన్యూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ, సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. మల్లన్న మూవీ నుంచి మాంబో మామియా అంటూ, సలీర్ మూవీ నుంచి నిన్నేనా నేను చూస్తుంది అంటూ, బుజ్జిగాడు మూవీ నుంచి సుడు సుడు అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

జగదేక వీరుడు తిలక సుందరి చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించాం కదా. వింటూ ఆనందిస్తున్నారు, మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. నీ పాలబుగ్గల్లో తేలని, నీ గుండెలో నిండని అంటున్న ప్రియుడితో, నీ నీడల వెంట సాగని, నీ కళ్ళలో కొలువుండని అంటున్న ప్రియురాలితో ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే రోజా చిత్రం నుంచి రాజశ్రీ రచనలో ఎస్పి బాలు సుజాత పాడగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ప్రేమించుకుందారాం చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా, వింటూ ఆనందిస్తున్నారు. మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ, ఈ జగమిక మాయలే నా బ్రతికి కరాయలే, నీ ఒడి అడమైతే నే సుడిలో దూకాలే అంటున్న ఈ పిరిడితో ఈ బుజ్జిపాప ఏమనిందో తెలియాలంటే వారసుడు చిత్రం నుంచి వేటూరు రచనలో ఎస్పి బాలు చిత్రపాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో జాలివారిన ఈ గీతం వినేయాలి.

బొబ్బిల్ రాజా చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని అంటూ సాగే వీరి సరాగమేమిటో మీరు వినాలంటే అంతం చిత్రం నుంచి సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు పాడగా ఆర్డి బర్మన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

గోధుమసింహం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరగాలు వింటూ. తుమ్మిది చురుకలు, తేనెల మరకలు కడిగేవాన, తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికేవాన, జన్మకు దొరకని మన్మద తలుపులు ముదిరేవాన, చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన అంటూ ఆ వానలో ఈ ప్రేమికులిద్దరూ ఏం చేశారో తెలియాలంటే ఎస్పి బాలు చిత్ర పాడగ రాజకోటి సంగీతంలో వేటూరి రచనలో నుంచి వచ్చిన ఈ గీతం బంగారు బుల్లోడు చిత్రంలో నుంచి మీ అందరి కోసం.

జెంటిల్మెన్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేస్తున్నారు కదా, మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు విని ఆనందించారు కదా. స్టూడియోలో సమయం 10 గంటలు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ.

లేసి కన్నులతో మంతరిస్తది, ఇంత లేసి కన్నులతో మంతరిస్తది, ఆహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు.